0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week, mana office event ki, please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
2: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
13: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
14: Amma, Saturday movie?
15: Mm-mm, Manabadi class.
14: Amma, old MacDonald had a farm.
15: Uppu kappu rambu. Telugu padyam cheppu.
14: Uppu kappu rambu.
15: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్జీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరీ అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
13: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
14: Amma, Saturday movie?
15: Mm-mm, Manabadi class.
14: Amma, old MacDonald had a farm.
15: Uppu kappu rambu. Telugu padyam cheppu.
14: Uppu kappu rambu.
15: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, దిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
9: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హం చిల్లీ గార్లిక్ లోటస్, హం కీ పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America. Tick tick, Radio Surabhi time check. Studio lo time 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
5: india ki teleport aithe entha baaguntundo
6: what if india was just a tap away
7: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hey, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ ఒక్కో.

0: టైగర్ కాఫ్. అర్థమైందా రాజా?
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: చెప్పు రాధికా, ఏం కావాలా నీకు? నిన్నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
3: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
2: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. తిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
5: Ye gana ladkiyon ke liye nahi hai, please listen, please.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజదాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

check. Radio Surabhi time check. Studio Lota.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
10: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
13: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ

0: Rawal and Pisli. They also offer catering because their food is so irresistible.
1: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi, India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials variko, India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
4: I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine.
5: Mama, ek pegla. Are mama, ek pegla.

నన్ను ఆగిరి డాన్స్ ఏంటివే ఏంటరా చూడు ఇదిగో ఇదిగో బాసు విలవిల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐసు చూపు వేసే సోడా వేసుకో లేదంటే నీళ్లే పోసుకో అరే చిప్పు చిప్పు చిప్పు నవ్వు చిప్పు చిప్పు చిప్పు అరే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా

அரே மாவா எக்கு பெக்கலா அரே மாவா எக்கு பெக்கலா.

0: కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్న చోడే మొగుడైతే మామా ఎక్కు పెగలా అరే మామా ఎక్కు పెగలా
1: మ్యాగిన్ డ్యాన్స్ ఇట్స్ మ్యాగిన్ డ్యాన్స్.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ.

0: టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, undiga thoduga Radio Surabhi, America lo telugulustam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

கேட்டா ஆடியன்ஸுலாரா, ரசிக சிகாமணுலாரா, வாசிக்கெக்கின வைதாகு வாசுலாரா, மண்ணு தின்ன கிருஷ்ணய்யனு மந்தலించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బొక్కర్ కూడా చూస్తున్నారు.

అబద్దలాడతావు? మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు

0: ఏ చాలరా, ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
1: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీకుండాలి కదా.
0: ఏ అదేరా, ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
1: లేదన్నా
2: కొత్తగా అడుగుతాడు
1: తెలియట్లేదే.
0: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే
3: విరిచి విరిచి

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: calibration knowledge though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైన, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868.

0: 7538.
1: Hi guys, this is Hari Shankar, Radio Sarathi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Sarathi.
2: You're listening to Radio Sarathi, 107.9 FM, HD3.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com from businesses to non-profits NRI page is the place to be for more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
9: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
10: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
11: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీల
10: హాయ్ నేను మీ తేజ సజ్జ
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kavin Talaki, Kerin Talaki. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్.

0: కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజస్ అజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేషనల్
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ ఆర్కి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
14: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: 101.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: Boring long rides ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
8: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ సుశీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Me personalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Koti rupayalu kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollalo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: ప్రాజెక్ట్ డబ్ల్యూ ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
1: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, Isplano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
7: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. Amerikalo telugunestam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: skills, calibration knowledge though, you get best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ వేళ చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరాఠా. హా,
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
6: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
4: ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: 40 rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
7: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
7: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi

0: కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: GG3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫ్లీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలీ, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లి గన్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
5: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఇట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డిప్ ఇస్ ఇట్ గో టు ప్లేస్. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu. It's a perfect balance. Desakala మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space.

0: ரேடியோ டிஆர் ரேடியோ சிறவி
1: ரேடியோ சிறவி
0: ரேடியோ சிறவி
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, మిర్చి మీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, take away or full service catering.
6: Koti rupayala kosam mee aakhari prashna readya?
3: Yes sir.
6: Rajaraj kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajaraj kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
9: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, మిర్చి మీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, డెలిషియస్
10: డిషెస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: Yes sir.
11: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
8: రేడియో సురభి KDXX 107.9 FM, HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: ingredients, calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సైటెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమి కవా పరాటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajuraj kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
7: You're absolutely right. Rajuraj kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, Louisville, Texas, అమెరికాలో తెలుగు నేస్తం.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పనీటికా, విచ్ అమీ కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
1: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

0: రాజురాజు కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజు కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజు కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
3: Radio Surabhi, KDXX.

0: Thursday, 1st and 3rd Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకీ పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar, మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Bazaar.

0: or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 9194914514.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hera, yeah.
3: Hi, I'm Aarti Patnaik. America lo motta modati 24/7 radio, Radio Sarvani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Sarvani.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరోటా.
5: ఎందులో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A to B, texas.com. Perfect for dining, takeaway, or food.

0: Calibration knowledge though, Niko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఆస్ట్రాలజీ.

0: Alvito, ni tu marín te tiene un cabo. Keep listening, mi nesta un video.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Radhika, next week my office event ki, please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting?
3: 5K anukuntunna.
2: But koncham mood baagunte inka ekkuva vachchu.
3: Idi office party aa leka jatra?
2: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో

0: బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన విభాగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the world yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే స్పెషలైజెస్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ.
6: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్.

0: Genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలిస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఇండియా వెళ్ళాలే మన నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
10: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
12: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్ బ్రిడ్జెస్ ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
13: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
14: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
13: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: Bangar.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉండవు? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: bro, ఈ మెసేజ్ పది మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
12: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
13: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
12: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అంటూనే అవేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల బొగరుగా ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలక భయపడేలా తెగువ చూపరా.

0: చిటిక మీద చిటిక వేసరా, నా వెళ్ళు చూడు నడి రోడ్డులో, నా చిటిక మీద చిటిక వేసరా.
1: ఏ చాలరా, ఏం పీకావుని హంగామా?
2: ఇలాంటి పాటలకి స్టెప్ లేయాలంటే ఏదైనా పీకుండాలి కదా.
1: అదేరా, ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
3: కొత్తగా అడుగుతాడా?
2: తెలియట్లేదే,
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే విరిచి

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pettaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office partya leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
6: Chapman sir, what you'd like to order?
7: Baya, in the specials me lagara?
6: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B excluded special thali, bisibella vada, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amti paneer tikka, vichami kava parata.
7: Huh? Endu bro, ganni yeppino, nen specials maatrame adigina.
6: Inka unnai, cheppantara, meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
11: I am Ram Gopal Varma.
12: Andariki namaskaram, nenu Vijayan Aditya.
13: Nenu

మార్నింగ్ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. ఐ నో ఈ రోజు కొంచెం టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. వి స్టార్టెడ్ మై షో అ బిట్ హాఫ్ ఎన్ అవర్ ఇన్ టు 10, బట్ ఐఎమ్ హియర్ అండ్ యు ఆల్ కెన్ హియర్ మీ. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు మన షో. అగైన్ రుటీన్ కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్. ఏంటి టాపిక్స్, ఏం చెప్పబోతున్నాను, ఏం మాట్లాడుకుందాం, ఇవన్నీ మీకు తొందరలోనే చెప్తాను. ఫర్ నౌ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఇస్ ఫాల్ ఇస్ ఆల్మోస్ట్ హియర్. September 22nd, విచ్ ఇస్ టుమారో, అఫీషియలీ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ స్లోలీ గుడ్ బై చెప్పేద్దాం. కిడ్స్ అందరూ రూటీన్ లోకి వెళ్ళిపోయారు, వర్క్ స్కెడ్యూల్స్ మళ్ళీ బిజీ అయిపోతున్నాయి, ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, సీజన్స్ మారిపోతుంది. బట్ లైఫ్ కూడా అలాగే మారుతుందా? మన లైఫ్ లో ఎన్ని చేంజెస్ వస్తాయి కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆల్ ద చేంజెస్ అండ్ హౌ మేబీ అడ్జస్ట్ ఆర్ ప్రయారిటైజ్ ఫర్ దోస్. కీప్ లిసనింగ్. అప్పటి వరకు I am going to play you this song. It talks about seasons and how seasons impact life and bring color. So season change gurinchi, colors gurinchi, intakante manchi song. నాకైతే తెలీదు. సో లెట్స్ హియర్ ఇట్.

ఓకే, మనం మాట్లాడుకుంటున్నాం వర్క్ బ్యాలెన్స్ గురించి. మే ఇట్ కెన్ బి వర్క్ బ్యాలెన్స్, లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అసలు మన లైఫ్ లో ఎన్ని చేంజెస్, కెరీర్ చేంజెస్, టెక్నాలజీ చేంజెస్, కిడ్స్ గ్రోయింగ్ అప్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన ఓన్ ప్రయారిటీస్ చేంజింగ్, ఒక ఫేజ్ లో కెరీర్ ప్రయారిటీ, ఇంకో ఫేజ్ లో ఫ్యామిలీ, తర్వాత కిడ్స్, కొన్ని టైమ్స్ హెల్త్, కొన్ని టైమ్స్ మనకి మనమే ప్రయారిటీ. ఇన్ని చేంజెస్ మధ్యలో మన లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అసలు ఉందా? అగైన్ కోర్స్ మన లిసనర్స్ అందరూ సీజన్ ప్రొఫెషనల్స్, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ, మీరందరూ ఆబ్వియస్లీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచించే ఉంటారు అండ్ ఇంప్లిమెంట్ చేసే ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్, ప్లీజ్ కాల్ అస్ అండ్ లెట్ అస్ నో హౌ యూ డిడ్ ఇట్. అంతవరకు ఈ సాంగ్.

0: హలో, మీ సాంగ్ లో ఏదో గ్లిచ్ వచ్చిందండి, బట్ లెట్ మీ, ఐ హ్యావ్ అ కాలర్ ఆన్ ఎయిర్, సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ. థ్యాంక్ యూ సీత గారు ఫర్ కాలింగ్. కెన్ యూ హియర్ మీ?
1: యా, ఐ కెన్ హియర్ యూ సుధా.
0: ఓకే, చెప్పండి. లిసనర్స్ కెన్ హియర్ యూ, యూర్ ఆన్ ఎయిర్, చెప్పండి.
1: I'm really glad actually to see you on the radio, to hear you, to hear your voice. Very happy. And I just wanted to dial in, and I'm a little bit in that nostalgic mode right now because we're going to have like a reunion after many years, college reunion. So I would like to request for Botany Patamundi song, if you could play that for me.
0: Sure. And definitely, Gandhi, and good luck with your reunion. Emana big plan chesara reunion ekkada jarugutundi? Of course, I think it's in US. Any details you can share with us?
1: Yeah, we are planning to meet in Vegas after like 20 plus years.
0: Wow.
1: And it's going to be really exciting. Yeah, everybody who is in the US from our batch, they want to meet. Everybody in India, they're going to have a separate one, reunion in India. But looking forward for it, very excited about it. So, ఎప్పుడైతే ఈ రీయూనియన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాస్టాల్జిక్ మోడ్ లోకి వెళ్ళి, యునో, విత్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్, యునో, థింకింగ్ అబౌట్ దోస్ అండ్ yeah, it's really good to see everybody after so long.
0: Of course, like after 20 some years.

0: ఎస్ అని చెప్పారు మీరు. సో డెఫినెట్లీ సారీ
1: 35 years
0: సిల్వర్ జూబ్లీ. అసలు టూ గుడ్ అండి. ఐ హోప్ యు ఆల్ గెట్ టుగెదర్, హ్యావ్ సో మచ్ ఫన్. ఇంకా మేము పాత మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ, నస్టాల్జియాని గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ వి విష్ యు ఆల్ a happy silver jubilee with all of your friends. And yes, our nostalgia ni gurtu cheskuntu meeru korina paata tappakunda play chestanu. Anything you want to say for your friends who are your batchmates who are probably listening?
1: Yeah, just say like hi to everybody, and then like tell them that I'm very excited to meet them soon.
0: Okay, if anyone listening to Sita garu, mee andarni chuddaniki tan chaala excited gunnaru. She is waiting, and hope everybody also is in the same boat. Mee andaru enjoy cheyandi. Thanks for calling ani. Mee song will be playing now.
1: Okay, thank you Sudha.
0: Thank you.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
4: I have.
1: Monna maa friends andaram kalisi baitiki veldam anukunna.
4: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi?
1: Naaku daan answer telusu. My three's Indian cuisine. Vaallaki telidu.
4: So, breakup not to be dramatic but to be realistic. Visit My three's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ name to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
5: Welcome back from the break. Manam break ki munde వెళ్లే ముందు సీత కాల్ చేశారు అండ్ షీ రిక్వెస్టెడ్ సాంగ్ ఫర్ వాళ్ళ రీయూనియన్ జరుగుతుంది ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇన్ లాస్ వెగస్ అన్నారు. అండ్ వాళ్ళ బ్యాచ్ మేట్స్ అందరికి కూడా షీ ఇస్ సేయింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని. అది లైక్ సీ ఆఫ్టర్ 25 ఇయర్స్ there's so many changes in life kada through these 25 years and after 25 years if you're meeting them there is so much to talk with your friends, your batchmates asala mana close friends for I think however long they were together age lo ela andarum kalisi enta fun chesamo and there after that everybody went their own ways, so many changes with everyone's life and now they

ఓకే, ఆ పాట ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కాలర్ కాల్ చేసి వాళ్ళు హౌ సురేష్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్, తను ఎలాగా బ్యాలెన్స్ లైఫ్ విత్ వర్క్ ఎలా

బ్యాలెన్స్ చేశారు, షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ దాట్ మోర్ విత్ ఆల్ అవర్ లిసనర్స్. అంతకు ముందు లెట్ మీ రిమైండ్ ఎవ్రీబడి, వీ వర్ టాకింగ్ అబౌట్ చేంజ్, హౌ ద సీజన్స్ ఆర్ చేంజింగ్, హౌ అవర్ లైఫ్ టేక్స్ ఇన్ చేంజెస్, మనం బ్యాలెన్స్ ఎలా చేస్తాము, అన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి, ఎలాగా మన లిసనర్స్ ఇఫ్ యూ నో హౌ టు బ్యాలెన్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఆఫ్ కోర్స్ అందరూ చేస్తున్నారు, ఇఫ్ యూఆర్ బ్యాలెన్సింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ వేర్ ప్రయారిటీస్ చేంజ్, వేర్ యువర్ ఫేజెస్ ఇన్ లైఫ్ చేంజ్ అండ్ డిమాండ్స్ చేంజ్, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు నాతో షేర్ చేయండి అని అడిగాను. ఆ క్రమంలోనే సురేష్ గారు కాల్ చేశారు అండ్ హీ షేర్డ్ విత్ us. Like, life has many, many priorities. I shared his message just entered. Of course, life has many, many priorities and priorities keep changing. At the same time, like, manaki oka list undali, manam edi eppudu cheyali anedi, yela manam prioritize cheyali anedi, he thinks about, goes through those anta. And obviously, if it impacts somebody else, he makes sure that he loops that person in and vaalito kuda discuss chesi, then he goes and implements those. Thank you Andy. And on that note, manam, we have to celebrate life. Life is beautiful. The priorities anni mana manage chestune definite ga life ni enjoy cheyadam marchipokoddu. So on that note, I'm playing you this song from Life is Beautiful.

సో ఇందాకలో మన కాలర్ సీత గారు చెప్పినట్టు తను 25 ఇయర్స్ అని 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పారు. దాట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ సంథింగ్ ఇన్ మీ. నేను కూడా కొంచెం నస్టాల్జియాలోకి వెళ్ళాను బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కరెక్ట్ నెంబర్ అయితే మీకు చెప్పి ఫీల్ చేయను. ఇట్స్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఐ బీన్ ఇన్ యుఎస్ గివ్ ఆర్ టేక్ వన్ ఆర్ టూ ఇయర్స్. ఈ 25 ఇయర్స్ వాస్ like it's a lot. Now that I remember, 25 years of life, 25 years of adapting, learning. First when I came to America, life was chala different. Of course, appudu young ga unnamo, priorities anni different, ambitions, dreams of you're here in the land of dreams kada, so our ambitions, dreams were so much different. Honestly, ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ డ్రీమ్స్ అనే చెప్పాలి బికాస్ రియాలిటీ వాజ్ కొంచెం ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే రియాలిటీ ఈజ్ అ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ డ్రీమ్స్ బట్ ఇట్ వాజ్ మరీ అంత డిఫరెంట్ గా కూడా లేదు. టచ్ వుడ్ ఇట్స్ బీన్ గుడ్. కానీ ఐ హ్యాడ్ నో ఐడియా అసలు నెక్స్ట్ 25 ఇయర్స్ ఎలా ఉంటుంది అని, నెక్స్ట్ couple of years ela untundi anukone no idea, but here we are, here I am. Life goes on. Interesting thing entante we make plans, kani life gives you different chapters. Career lo unexpected opportunities vastayi, unexpected challenges vastayi, roadblocks vastayi. You have to may probably sometimes take U-turns, sometimes oka different path teeskovali. May ఎలా డిసైడ్ చేస్తారు? ఇట్స్ హార్డ్ బట్ ఐ థింక్ sometimes a gut feeling అంటారు కదా, when you are at the crossroads of life you have to make a decision and move on. ఆ డెసిషన్ కరెక్ట్ ఆ రాంగ్ ఆ అనేది ఆ పరిస్థితిని బట్టి I think paristhitin batti untundandi, endukante you know what is right for you, you know what you want in life. And oka sari nen cheppedi entante oka sari manam decision teeskunna tarvata stick to it, it's fine. Koncham give it all your 100% 200% whatever that is, decision tho stick avandi and see where it takes you. Sometimes after halfway through me realize kavachu idi kaadu, I need something completely different ani. Don't worry, just you can pause and unna paristhitilo again you're at crossroads, take another path. That gives a very good segue into this next song, Chello Re Chello. All you PK fans, hope you enjoy this. Chalo Re Chalo from Jalsa. It is one of my favorites.

0: సో ఈ సాంగ్ పేసే ముందు మనం మాట్లాడుకున్నాం, ఆర్ వి ఎస్టాబ్లిష్ దాట్ చేంజ్ ఇస్ కాన్స్టెంట్, చేంజ్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవే. లైఫ్ లో చేంజెస్ అవుతూనే ఉంటాయి, వర్క్ లో కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి. లైక్ ఇఫ్ యూ టేక్ టెక్నాలజీ, 10 years ఆర్ సో అగో, 10 to 15 మేబీ, క్లౌడ్ వచ్చింది, క్లౌడ్ టెక్నాలజీస్ వచ్చినాయి, అండ్ that stayed for long and it changed so many things. Of course, working professionals andaru, if you are in technology, you know what I'm talking about. You can connect easily. Now AI assisted development vachindi, AI is changing everything around. Andaru maatladutunnaru AI. Of course manam kuda maatladali kada, so AI ni adopt cheskovala leda, we can discuss that in a separate entire segment next time, but for now change keeps happening. Appudu cloud, ippudu AI, maybe inka konni rojullo something else. How do I stop things from changing? Adi manam apalem kada, but maybe the better question is, how do I keep growing while things change? That applies to technology, career, family, parenting, relationships, and even ourselves. Right? Every day there is a change within you, with your health, body, or the way you think. Chala changes vasunai. Right? In this whole world of changes, how do you keep growing? Alochinchandi. And actually manam break ki only 50 seconds duramlo unnamu, so manam maatladeskundam. Ee weekend actually vastunna silk Threads Expo Gurinchi, the 14th annual Silk Threads Charity Gala. It is happening on October 3rd, Saturday at 7 p.m. And this is happening at Hotel Indigo Las Colinas in Irving, featuring renowned Indian designer Rohit K. Verma. The evening will showcase exquisite Indian couture and artistry. So please go ahead and find your tickets at silkthreadsfundraiser.com.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరు చేస్తావేంటి, తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972 879 7999.
2: హే బిందు, ఈరోజు
7: నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బిఎక్స్ యూడ్ స్పెషల్ తాలి, బిసిబెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అని కవా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Welcome back from the break. Manam break velle mundu maatladukunnam how life changes but changes constant. So again ee life changes lo balance ఎలాగ దొరుకుతుంది? లెట్స్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వీ హియర్ దిస్ ఫ్రేజ్ ఎవ్రీవేర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. బట్ వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్? డస్ ఇట్ మీన్ 4 hours of work, 4 hours

సో ఆ వాట్ మ్యాటర్స్ మోస్ట్ అనేది తెలుసుకొని దానికి మనం మన టైం ని అలొకేట్ చేయడమే బెస్ట్ ఏమో కదా. వాట్ డూ యూ థింక్? మీరు ఏమనుకుంటున్నారు నాకు షేర్ చేయాలి అంటే కాల్ అస్ అట్ 972-636-1966.

చేంజ్ ని యాక్సెప్ట్ చేయడం ఒక సైడ్, బట్ బ్యాలెన్స్ అలాగే మెయింటైన్ చేయాలి. We keep thinking, once this happens, I'll be settled. Kids grow ayyaka chuddam, leda ee job vachaka chuddam, leda ee illu konnaka chuddam, ivanni anni anni anni ayyaka chuddam chuddam ani. We keep our priorities aside. Is that correct? Maybe balance ante everything perfect ga undadam kaademo. Maybe balance ante life change ayye pratisari manam koncham change avadam. But break avvakapovadam, that is very important. So change a little, but don't break yourself. Okay, ipudu oka fun question. If you could bring one thing back from your past, maybe a season, a person, a habit, maybe a lifestyle, enti tisukostaru? It is hairstyles, school days, అమ్మ చేసిన ఫుడ్, లేదా నో స్మార్ట్ ఫోన్స్. కాల్ అస్, లెట్స్ టాక్ అబౌట్ చేంజ్, వాట్ యూ హ్యావ్ లాస్ట్, వాట్ యూ హ్యావ్ గెయిన్డ్, అండ్ వాట్ యు ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్. చేంజ్ ని మనం యూజువలీ ఫియర్ చేస్తాం, లెట్స్ ఎంబ్రేస్ ఇట్. సో మీరు కనుక ఏదైనా షేర్ చేయాలంటే డెఫినెట్ గా మాకు కాల్ చేయండి. వీఆర్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్, అండ్ యూ క్యాన్ కాల్ అస్ ఎట్ 9726361966. డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, అండ్ లిసన్ టు అస్ ఎట్ 107.9 FM HD3.

ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు వ్యాపారం చేసినా వెంటనే

అనుకుంటాం బ్యాలెన్స్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్, బట్ యాక్చువల్లీ బ్యాలెన్స్ అంటే కంట్రోల్ లో ఉండడం కాదు. థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా మనం అవర్ సెల్ఫ్స్ వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్, కంట్రోల్ చేసి మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. కొన్ని థింగ్స్ ని అడ్జస్ట్ చేయాలి, కొన్ని థింగ్స్ ని యాక్సెప్ట్ చేయాలి, కొన్ని థింగ్స్ ని సింపుల్ గా లెట్ గో చేయాలి, అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో జస్ట్ హ్యావ్ కాఫీ, స్టేర్ అట్ ద వాల్ ఫర్ 5 minutes అండ్ స్టార్ట్ అగైన్. అది డెఫినెట్ గా నా మంత్ర. కొన్నిసార్లు ఐ స్టెప్ బ్యాక్ అండ్ లెట్ లైఫ్ డూ ఇట్స్ థింగ్, బికాస్ మనం అన్నిసార్లు మనం కంట్రోల్ చేయలేము. వీ హ్యావ్ టు లీవ్ ఇట్ అండ్ లెట్ థింగ్స్ సెటిల్ డౌన్, దెన్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ, బికాస్ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్ ఎనీవే. క్వశ్చన్ ఈజ్ ఆర్ వీ చేంజింగ్ విత్ ఇట్ ఆర్ మనం అలా నించోని లైఫ్ తో ఆర్గ్యూ చేస్తున్నామా? మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? మేబీ యువర్ స్టే స్టార్టింగ్ సంథింగ్ ఆర్ ఎండింగ్ సంథింగ్ ఓల్డ్ ఆర్ సింప్లీ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వాట్ ద హెల్ ఆమ్ ఐ డూయింగ్. Don't worry, you're not in the same boat. Mana chaala mandi ala chestamo. So if you want to share something, do let us know. If you don't have anything to share, em parledo, keep listening. We have so much to share with you. And this song about okka jeevitham. Vintu alochinchandi.

మాట్లాడేసుకున్నాం, బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా మాట్లాడేసుకున్నాం. అండ్ వీ ఆల్సో అగ్రీడ్ దాట్ చేంజ్ ఈస్ కాన్స్టెంట్ లైఫ్ లో, ఎవ్రీథింగ్ చేంజింగ్ అయినప్పుడు సమ్ టైమ్స్ ఐ థింక్ టు కీప్ థింగ్స్ గ్రౌండెడ్ మనం కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి. లైక్ take a small breaks, right? A morning coffee, a walk, music, a conversation with someone you love, even 10 minutes of doing something absolutely nothing gives you that break, that balance. And finally, give yourself permission to have to not have everything figured out. Okoksari chaotic kuda, it's okay, right? Sometimes manam what's next and tension padtu untam. Maybe we don't need to know what's next. Maybe today let's just handle today, right? Because balance ante life ni perfect manage cheyadam kaadu, life upside down aina manam somehow right side up ga undadam. Aha, bondi kada quotation. So nenu cheppedi entante, take it easy. Everything will happen. Manam chesina cheyakapoyina sometimes things keep moving. So alantappudu take it easy ani anukoni munduku velladam is also good. On that note, this nostalgic take it easy song.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics taka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com. Or write to support at mypursue.com.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
8: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
9: వెల్కమ్ బ్యాక్. ఇంకా మనకి ఒక్క గంట మాత్రమే ఉంది మన షో మ్యాజికల్ మండేస్. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ చేంజ్. ఫాల్ సీజన్స్ చేంజింగ్, సో ఫాల్ ఈస్ కమింగ్, లైఫ్ చేంజింగ్, ప్రయారిటీస్ చేంజింగ్, అండ్ అందులోనే మన నా 25 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇన్ అమెరికా గురించి కూడా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టేక్ ద స్లైట్లీ మోర్ పర్సనల్, ఎందుకంటే లైక్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ మన హోమ్ కంట్రీ నుంచి దూరంగా ఇక్కడ ఉన్నాం. లైక్ యునో యూ డోంట్ జస్ట్ చేంజ్ యువర్ అడ్రస్, యూ చేంజ్ యాజ్ అ పర్సన్ కదా. చాలా లైక్ ఇండిపెండెన్స్ అంతా ఉండదు. మన definition of home change అయిపోయింది, మన definition of success change అయిపోయింది, and sometimes you become a combination of two worlds. మన రూట్స్ ఇండియాలో ఉన్నాయి, మన లైఫ్ అమెరికాలో. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ మన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాం. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దీనికంటే ముందు బ్రేక్ కి ముందు నేను ఊర్వశి సాంగ్ వేశాను, అది కొంచెమే వచ్చి కట్ అయిపోయింది. లెట్ మీ ప్లే దట్ సాంగ్ అగైన్ బికాజ్ ఇట్స్ అ గుడ్ సాంగ్, వి విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో అదే సాంగ్ మళ్ళీ ప్లే చేస్తున్నా, టేక్ ఇట్ ఈజీ.

సో ఆ సాంగ్ టేక్ ఇట్ ఈజీ. లైఫ్ లో ఎన్నో సార్లు మనం అనుకుంటాం టేక్ ఇట్ ఈజీ అని. దట్ ఈస్ అ గుడ్ మంత్ర. నేనైతే తప్పకుండా ఫాలో అవుతాను, మీ అందరూ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అగైన్ వి వర్ టాకింగ్ అబౌట్ లైఫ్ ఇన్ అమెరికా.

అమ్మావు మనం మన హోమ్ కంట్రీస్ ని వదిలేసి ఇక్కడికి వచ్చి లైఫ్ సెట్ చేసుకుని అండ్ వీ కంటిన్యూ లివింగ్ హియర్ బిల్డింగ్ హియర్ మన కెరీర్ మారిపోతుంది, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, మన ఫ్యామిలీ పెరిగిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మనం కూడా మారిపోతాం. నేను అమెరికా వచ్చినప్పుడు ఉన్న పర్సన్ డిఫరెంట్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ చాలా డిఫరెంట్, ఎందుకంటే లైఫ్ చేంజెస్ యూ, చాలా నేర్చుకున్నాం, అడ్జస్ట్ అయ్యాం. అప్పుడు నాకున్న డ్రీమ్స్ డిఫరెంట్, గోల్స్ వేరే ఉండేవి. కెరీర్ లో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక క్లారిటీ ఉండేది. కానీ అంటే క్లారిటీ మిస్ అయిందని చెప్పాను, క్లారిటీ క్లియర్ అయింది. లైక్ ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ క్లియర్ యాజ్ వి గ్రో, యాజ్ వి లెర్న్ థింగ్స్, యాజ్ వి అడాప్ట్ థింగ్స్ కదా. మధ్యలో చాలా సర్ప్రైజ్ ఉంటాయి, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినవి, కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయనివి. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అవి అన్ని కలిసి మనల్ని ఈ రోజు ఇలాగ తయారు చేశాయి. రైట్, లైఫ్ గివ్స్ యూ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ టీచెస్ యూ లెసన్స్. అంత భారీగా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటారా, అంతే అండి అంతే. ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుంటే ఇట్ ఈస్ లైక్ ఓ మై గాడ్ అంటారా, అంతే అండి అంతే. ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుంటే ఇట్ ఈస్ లైక్ ఓ మై గాడ్ ఇంత ఇంత ఇన్ని కష్టాలు పడ్డామా అని అనిపిస్తుంది. బట్ ఇట్ ఆల్ టాట్ అస్ సంథింగ్, ఇట్ ఆల్ బ్రాట్ అస్ హియర్. ఓకే, ఈ హెవీ మోడ్ లోంచి బయటకు వచ్చేద్దాం చిన్నప్పటి మోడ్ లోకి. దిస్ టీజే టిల్లు సాంగ్ విల్ పుట్ యూ ఇన్ టు దట్ పార్టీ మోడ్. హోప్ యూ ఎంజాయ్ ఇట్.

Sometimes change ki best response is okay, fine, let's party. Problems unnaya, unnai. Responsibilities unnaya, definitely. Tomorrow em jarugutundo manake teliyadu. But today music undi kada, so let's enjoy the moment. Konni rojulu life ni solve cheyali, konni rojulu life ni accept cheyali, and eppudu life ni enjoy cheyali. Life ni pakkana పెట్టి లైఫ్ లో కష్టాన్ని పక్కన పెట్టి వాల్యూమ్ పెంచి డాన్స్ చేయాలి. గెట్ రెడీ టు డాన్స్.

0: Why?
1: మనం అన్ని పర్ఫెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు పార్టీ చేసుకుందాం అంటే అవ్వదు, అసలు అవ్వదు. వాట్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ టుడే, జాబ్ చేంజ్, కిడ్స్ గ్రోయింగ్, న్యూ బిగినింగ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ టు నైట్, లెట్స్ నాట్ ఓవర్ థింక్ ఇట్, లెట్స్ లాఫ్ అ లిటిల్, లెట్స్ సింగ్ అ లిటిల్, లెట్స్ డాన్స్ అ లిటిల్ అండ్ కాల్ దట్ ఫ్రెండ్. ఎప్పటి నుంచో మనం మాట్లాడకుండా ఉండిన ఆ ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడేద్దాం, బికాస్ లైఫ్ కీప్స్ మూవింగ్. మనం కూడా మూవ్ అవ్వాలి, బట్ why not move with some music? So Dallas, are you ready? Enough thinking, let's turn this show into a little party. Volume up, worries down, change jarugutune untundi, manam enjoy chestu party cheskuntu move on avadame. This is your radio Surabhi, sounds like home.
2: Boys and girls, put your shoes on, raise the volume. Let's dance on some mass stuff. Hooray! Aa gaaju vaaga conductor song.

0: మన లైఫ్ లో చాలా రోల్స్ ప్లే చేస్తాం, పేరెంట్, ఎంప్లాయీ, పార్ట్నర్, రెస్పాన్సిబుల్ అడల్ట్, ఇంకా కొంచెం జస్ట్ మీ రోల్ కూడా ప్లే చేద్దాం. మ్యూజిక్ పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, దిస్ ఈజ్ యువర్ టైమ్, బికాస్ మండే ఆఫ్టర్నూన్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లంచ్ టైమ్. సో చేంజ్ ఇట్ అప్, కొంచెం మూడ్ చేంజ్ చేసి పార్టీ మూడ్ లోకి వెళ్ళడానికే ఈ సాంగ్స్. దిస్ విల్ ప్రెప్ అప్ యువర్ మండే.
1: మీరు ముగ్గురు మ్యాడ్ కాబట్టి మీరు డాన్స్ ఆడుతారు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service catering.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
11: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. ఆల్మోస్ట్ 12:30 అండి, లాస్ట్ 30 మినిట్స్ ఉన్నాయి. ఇంకా మనకి లంచ్ బ్రేక్ లో ఉన్నారని అనుకుంటున్నాను. లంచ్ ఎంజాయ్ చేస్తూ కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఈ మ్యూజిక్ తో లైఫ్ చేంజ్ అవుతూనే ఉంటుంది, బట్ ఎవ్రీ మినిట్ మ్యాటర్. సో చేంజ్ ని ఎంబ్రేస్ చేయండి, మూడ్ ని ఎలివేట్ చేయండి. And I am here to lift your mood up. Mind block coming from Sarileru Nikevare. Ikevaru.

చేంజెస్ అవుతూనే ఉండొచ్చు, వర్క్ ప్రెషర్ ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి, కానీ ఈ 4-5 మినిట్స్ మాత్రం మన కోసం స్పేర్ చేద్దాం. కంప్యూటర్ స్క్రీన్ పక్కన పెట్టి సాంగ్ ని ఎంజాయ్ చేద్దాం. మల్టీ టాస్కింగ్ కెన్ వెయిట్. సమ్ టైమ్స్ లైఫ్ ని చేంజ్ చేయడం మన చేతుల్లో ఉండదు, కానీ మన నెక్స్ట్ సాంగ్ ని చూస్ చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నేను మీకోసం ఈ సాంగ్ ఆల్రెడీ చూస్ చేసేసాను. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ రెవ్ అప్ ద మ్యూజిక్ అండ్ లిసన్ టు దిస్. లైఫ్ అంటే అట్లుంటుంది.

మన లైఫ్ లో చేంజ్ ఎంత ఉన్నా మన తెలుగు మ్యూజిక్ తో ఉన్న కనెక్షన్ మాత్రం అలాగే ఉంటుంది. సో కమ్ ఆన్, ఓల్డ్ మెమరీస్ అయినా న్యూ వైబ్స్ అయినా మ్యూజిక్ తో జర్నీ కంటిన్యూ చేయాలి.

సో చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిచ్యువేషన్స్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, బీట్ స్టార్ట్ అయ్యాక మన మూడ్ మాత్రం చేంజ్ అవ్వాలి, తప్పదు. Let's listen to the song and vibe a little.

Almost last 5 minutes ke ache sam. This is the end of the show. Ivala mana conversation fall tho start ayindi season. Maarutundi mana life lo kuda enno seasons vastunnayi ani maatladukunnam. Konni rojulu career important ga undali, kaani konni rojulu family, konni rojulu kids, inkonni saarlu మనకి మనమే. సో ఈ మండే ఒక చిన్న క్వశ్చన్ తో మీరు కూడా స్టార్ట్ చేయండి. నా లైఫ్ లో ఇప్పుడు నాకు నిజంగా ఇంపార్టెంట్ ఏంటి, అది ఏంటో తెలుసుకుని దాన్ని కొంచెం టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ మండే మార్నింగ్ విత్ మీ. మీ మండే మ్యాజికల్ గా ఉండాలని, మీ వీక్ హ్యాపీగా ఉండాలని, నెక్స్ట్ మండే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు this is your RJ Sudha signing off. Keep smiling, keep on taking those challenges, and keep listening to us. Bye bye.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

నమస్కారం అందరికి, వెల్కమ్. మీరు వింటున్నారు మ్యాగ్ని ముచ్చట్లు. నేను మీ ఆర్జే అపర్ణాని. ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది, 2 weeks అయిపోయింది అనమాట మన షో అయ్యి. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అవర్ షో. అండ్ ఎస్, మీరందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. బాగా ప్రసాదాలు తిన్నారు అండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆల్సో నిమజ్జనం కూడా అయిపోయింది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 7th డే కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ మీ ఏరియాలో, మీ కాలనీస్ లో, మీ లొకేషన్స్ లో పెట్టిన వినాయకుళ్ళని కూడా ఎప్పుడు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు మీరు అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేసేసుకోండి నాతో కాల్ చేసి. నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట వినాయక చవితిని. యాజ్ యూ నో, మేము కూడా ఇంట్లో, అంటే ఇంట్లోనే మనం పూజ చేసుకున్న వినాయకుడినే మేము ఒక 3 days ఆర్ 5 days అలా పెట్టి మంచిగా హైదరాబాద్ స్టైల్లో ఫుల్ ఊరేగింపు చేస్తూ ఇల్లంతా తిప్పి వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నమాట. మా బ్యాక్ యార్డ్ లోనే చేసేస్తాము. సో అలానే చేసేసాము. ఈ ఇయర్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము మేము. అండ్ మంచి మంచి ప్రసాదాలు కూడా చేసుకుని ఎవ్రీడే పెట్టిన 5 days ఫుల్ గా తినేసి వినాయకుడిని అలాగా మా ఇంటికి ఆహ్వానించి అలానే ఆయనని పూజ చేసుకుని అలానే ఆయనని పంపించేశామన్నమాట. అండ్ వినాయక చవితి అయిపోతుంది అని అంటే నాకు చాలా బాధేసేస్తుంది అనమాట, ఎందుకంటే 5 days మనము మంచి 5 days వినాయకుడికి మనం పూజ చేసి అన్ని చేసిన తర్వాత నిమజ్జనం చేస్తున్నాము అంటే అదొక తెలియని బాధ అనమాట. బట్ నిమజ్జనం చేసేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఓకే మా తర్వాత ఏంటి, మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టు ఒక 10 days లో మళ్ళీ మనకి దసరాలు మొదలవబోతున్నాయి అనమాట. దసరా అంటే అది కూడా 10 days నవరాత్రి ఉంటుంది. సో అది కూడా మనం మంచిగా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు అని మనం పండగ

గురించి మాట్లాడుకుందాం తర్వాత ఇన్ దిస్ షో ఫర్దర్. సో అలాగా ఓకే వెల్కమ్ చెప్పేసుకుందాం మనం ఈ షోకి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాము. వినేసిన తర్వాత మనం నెక్స్ట్ మన టాపిక్ లోపలికి వెళ్ళిపోతాం.

అదన్నమాట మనం చెప్పవే చిరుగాలి అనే పాట వినేసాం మనం. ఒక్కడు మూవీలో నుంచి మణి శర్మ గారు కంపోజ్ చేశారు ఈ పాటని. అండ్ ఎస్, క్రేజీ సాంగ్ కదా. అంటే మొన్న లాస్ట్ వీక్ అలా ఊరికే బ్యాక్ యార్డ్ లోకి వెళ్తే మాకు కూడా ఆల్మోస్ట్ ఇదే ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇంత చల్లగా ఇంత హాయిగా కాదు, బట్ మన రెగ్యులర్ గా ఉండే వేడి కూడా మనకి అనిపించలేదు అనమాట. కొంచెం ప్లెజెంట్ గా అనిపించింది. సో అప్పుడే ఓకే, మనకి కూడా మంచి రోజులు వస్తున్నాయి, మనకి కూడా టెంపరేచర్స్ తగ్గుతున్నాయి అని అనిపించింది మాకు. అండ్ ఎస్, సమ్మర్ కూడా అఫీషియల్ గా అయిపోచేస్తుంది అనమాట. సెప్టెంబర్ 22 అంటే రేపటి నుంచి ఫాల్ అఫీషియల్లీ బిగిన్ అయిపోతుంది. ఈవినింగ్, రేపు ఈవినింగ్ 5 PM నుంచి. సో ఈ ఇయర్ కి మనం సమ్మర్ కి బాయ్ బాయ్ చెప్పేసేయచ్చు. మనకి టెంపరేచర్స్ అంత అంటే మరీ డ్రాస్టిక్ గా తగ్గకపోయినా అట్లీస్ట్ మనకి ఇంకా 3 digits ఉన్నాం అనమాట. నెక్స్ట్ 10 డేస్ చూసుకుంటే మనకి 90s లో ఉంది హైయెస్ట్. బట్ దట్స్ ఓకే, కంపేర్డ్ టు previous days this is better, kabatti something is better than nothing, kabatti we have to feel happy for that. And ee samacharam aithe triple digits lo half century kottesind anamata Dallas. 52 triple digit dates unnai. Last year 2025 lo almost only 7 days unde anta. So sharp increase anamata, exponential increase undindi triple digits ki ఈ సంవత్సరం. కానీ చాలా ఘోరంగా ఉండింది అబ్బా. మేము మాత్రం అన్ని కిటికీలు అండ్ బ్లైండ్స్ వేసేసుకొని తలుపులన్నీ మూసేసుకొని అలాగా ఇంట్లో ఫుల్ ఈ సంవత్సరం. కానీ చాలా ఘోరంగా ఉండింది అబ్బా. మేము మాత్రం అన్ని కిటికీలు అండ్ బ్లైండ్స్ వేసేసుకొని తలుపులన్నీ మూసేసుకొని అలాగా ఇంట్లో ఫుల్ ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని కూర్చున్నాం మేము. మధ్యాహ్నం మా హీట్ భరించలేక. సో మొత్తానికి ఈ దీనికైతే మనకి ఎండ్కి వచ్చేసాము. దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ బి హ్యాపీ అబౌట్. అండ్ ఎస్, ఫాల్ సీజన్ అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫాల్ కలర్స్ చూడడానికి మనం అందరం వెళ్ళాలి. కాబట్టి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఆర్ ఈ ఇయర్ వెళ్ళలేకపోయినా సరే ఇంతకు ముందర మీరు చూసిన బ్యూటిఫుల్ ఫాల్ ప్లేసెస్ ఏంటి, మీరు ఏదైనా నాకు కాల్ చేసి సజెస్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా చేయండి. ఐ think it is not too late for me to book tickets and go. I will definitely go visit and I'll come and let you know. So ekkadiki vellachu beautiful fall chuddaniki naakaithe meer call chesi cheppeseyandi. And fall ante manki fall colors ni introduce chesindi naakaithe telugu cinema ni obviously. And telugu cinema lo 2 songs అవి చూస్తే మాత్రం నాకు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత బాగుంది, ఈ లొకేషన్ ఎంత బాగుంది అని అనిపిస్తుంది అనమాట. సో ఆ సాంగ్స్ ఏంటో కూడా నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు ఆల్రెడీ. సో ఆ సాంగ్స్ అయితే వినేద్దాం మనం ఇప్పుడు. 2 songs బ్యాక్ టు బ్యాక్. ఒకటి వచ్చేసి ఏంటి అంటే నువ్వు నాకు నచ్చావు మూవీలో నుంచి ఉన్నమాట చెప్పనీవు అనే పాట. ఈ సాంగ్ మీకోసం.

0: సో అదన్నమాట రెండు సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వినేసాం మనం. ఒకటి నరసింహ నాయుడు మూవీలో నుంచి, ఒకటి వచ్చి నువ్వు నాకు నచ్చావు మూవీలో నుంచి. ఇప్పుడు మనం కొంచెం సేపట్లో బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత నేను మీకోసం ఇవాళ గేమ్స్ చాలా లైన్అప్ చేసి ఉంచాను అనమాట. సో మనం గేమ్స్ లోకి ఎంటర్ అయిపోదాము వెంటనే. సో ఈ లోపల మీకు నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను. ఇండియా టుడే వాళ్ళది డాలస్ ఫుడ్ ఈజ్ లిస్న్ అప్ వీకెండ్ ప్లాన్, మేక్ దమ్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బుఫే అట్ ఇండియా టుడేస్ రెస్టారెంట్. అ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. వెన్స్డే అంటే బఫే, థర్స్డే అంటే చాట్ అనమాట. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్, టెక్సాస్ 760.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
3: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సిరభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఎస్, మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ షో అయిపోయింది అనమాట. స్టూడియోలో టైం ఇప్పుడు 1:37 PM అయిపోయింది. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్. అండ్ ఇవాళ చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్, అంటే చాలా మంది అంటే ఒక ఇద్దరు, ఒక 3 మెంబర్స్ అనమాట, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకటి వచ్చేసి ఎవరు అంటే మురళీ శర్మ గారు అనమాట. సో అందుకే నేను ఈ సాంగ్ ప్లే చేశాను, ఓ మై గాడ్ డాడీ సాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృతి శెట్టి, ఆల్సో కార్తికేయ గారు అనమాట. సో వీళ్ళకి మన తరఫు, మన రేడియో సర్వీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మనందరి తరఫు నుంచి హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పేసుకుంటున్నాం. అండ్ ఇంకొక సాంగ్ వినేద్దాం ఇప్పుడు మనం. వినేసి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ సాంగ్ వచ్చేసి ఏంటి అంటే కార్తికేయ గారి సాంగ్ వినేద్దాం మనం. ఈ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ RX 100.

So that was the song Pillara from the movie RX 100, and సెప్టెంబర్ 24th రిలీజ్ అవుతున్న ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ చేయలేదు కానీ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. జస్ట్ ఒక 3 అవర్స్ బ్యాక్ ఇంకొక సాంగ్ కూడా వచ్చేసింది అనమాట. యు ఆల్ నో విచ్ మూవీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనేసి, ఎస్ ద పారడైజ్. అండ్ ఈ మూవీ గురించి చాలా హైప్ అయితే బాగా పెరిగిపోతుంది. పోస్టర్స్ అన్ని చూసేసి అసలు చాలా అందరూ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట ఈ మూవీ కోసం. అండ్ 2 సాంగ్స్ ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేశారు, అవి 2 సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. అండ్ 3 అవర్స్ బ్యాక్ ఇంకొక సాంగ్ వచ్చేసింది మన కోసం. సో ఆ సాంగ్ వినేద్దాం ఇప్పుడు మనము. అండ్ వి విష్ ద టీమ్ ఆఫ్ ద పారడైజ్ ఆల్ సక్సెస్. అండ్ ఈ మూవీ కూడా చూసేసి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడేసుకుందాం ఎలా ఉందో ఈ మూవీ గురించి. బట్ ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి. ద సాంగ్ ఇస్ అంజానా అంజని. ఎస్.

బ్యూటిఫుల్ సాంగ్. ఫస్ట్ టైం విన్నాను నేను, నాకు చాలా నచ్చేసింది ఈ సాంగ్. మంచి మెలడీ ఫ్రమ్ అనిరుద్ అండ్ ఎస్. ఇంకొక సాంగ్ వినేద్దాం మనం. ద సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్. ఈ సాంగ్ వినేసి వచ్చేసిన తర్వాత మన గేమ్ సెగ్మెంట్ లోకి మనం ఎంటర్ అయిపోదాం.

ఆనెస్ట్ గా ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అని అంటే ఈ సాంగ్ ఒకటే అని చెప్పచ్చు. ఐ వాంట్ దట్ ప్రభాస్ బ్యాక్ అన్నమాట. మంచి మంచి స్టోరీ, మంచి యాక్టింగ్, మంచి సాంగ్స్ ఉండే మూవీస్ చేసే ప్రభాస్ నాకైతే కావాలి. నేనైతే చాలా గట్టిగా అడుగుతున్నాను అన్నమాట టాలీవుడ్ ని. అండ్ ఎస్, నెక్స్ట్ స్పిరిట్ రాబోతోంది, దాని మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సో మంచి డైరెక్టర్, మంచి స్టోరీ ఉండబోతోంది అని అనుకుంటున్నాను నేను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ మనం ఇప్పుడు మన గేమ్స్

ఇంట్లోకి ఎంటర్ అయిపోతాము ఆఫ్టర్ ద సాంగ్ అని చెప్పేశాను. సో ఇవాళ మీకోసం నేను 3 గేమ్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటి అని అంటే ట్యాగ్ లైన్స్ అనమాట. సో ఈ గేమ్ మనం ఇంతకు ముందర అంటే చాలా రోజుల క్రితం ఆడాం మన షోలో. సో మళ్ళీ నేను తీసుకొచ్చేసాను. నేను మూవీ ట్యాగ్ లైన్స్ చెప్తాను. సో మీరు ఆ మూవీ ఏది అన్నది గెస్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ గేమ్. సో మనం స్టార్ట్ చేసేద్దాము దిస్ గేమ్, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈ సాంగ్ వినేసి వచ్చేసిన తర్వాత లెట్ అస్ స్టార్ట్ అవర్ గేమ్స్.

That was a beautiful song from the movie Animal. And first movie meeku cheppestanu nenu tagline. So meeru aa movie ento guess chesi naaku cheppesali. First di kabatti chaala simple ga icchestanu anamata. Love hate love story. ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? ఏ లవ్ హేట్ లవ్ స్టోరీ. ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ మీకు తెలిస్తే నా కాల్ చేసి చెప్పేసి 9726361966 కి.

ఈ లోపల మీకు నేను టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి చెప్పేస్తాను. టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు featuring live entertainment by Naveen Polishetty and the Energetic Infusion Band on Saturday, October 17th from 12 noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the biggest part, entry and parking are absolutely free. So family and friends to kalsi Bathkama and Dasra celebrations ni full ga enjoy chesesandi. October 17th, Comerica Center, Frisco. Yes, sir. లవ్ హేట్ లవ్ స్టోరీ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసి 9726361966 కి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ.

0: ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీనెస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ name to go Hareli Hareli bringing the taste of home closer to you.
2: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ ద బ్రేక్ మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగునేస్తం. లవ్ హేట్ లవ్ స్టోరీ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ అని అడిగాను అనమాట నేను బ్రేక్ కంటే ముందర. సో మీకు గనక తెలిస్తే దీనికి ఆన్సర్ నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 మన స్టూడియోకి. అండ్ ఈ లోపల మీకు నేను గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో గురించి చెప్పేస్తున్నాను. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ట్, తెలాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోటు ఉంటాయన్నమాట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఎక్స్పో హ్యాపెనింగ్ ఎట్ హయత్ రీగెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ అక్టోబర్ 10th and 11th. సో వెళ్ళిపోండి. మీరు ఇండియాలో ప్రాపర్టీ కొందామనుకుంటున్నారంటే డెఫినెట్ గా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట ఇక్కడ. ఐ మీన్ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో డెఫినెట్ గా వెళ్ళిపోండి అక్టోబర్ 10th and 11th హయత్ రిగెన్సీ ఫ్రిస్కోలో. ఎస్, లవ్ హేట్ లవ్ స్టోరీ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి.

0: Why doesn't she just love me?
1: దయ్యారి బామానే పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ తమ్ముడు. చిన్నప్పుడు ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు వచ్చినా సరే చూసేదాన్ని ఈ సాంగ్ ని నేను టీవీలో, అండ్ వెయిట్ చేసేదాన్ని అనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సాంగ్ టీవీలో. ఇంకొక వర్జన్ ఉండే ఆఫ్ దిస్ సాంగ్, ఇఫ్ యు ఆల్ రిమెంబర్, ఇన్ ఏంటి అని అంటే ఒక రమణ గోగుల గారు పాడారు కదా ఈ సాంగ్ ని. సో ఆయనే సమ్ విత్ సమ్ ఆర్కెస్ట్రా మెంబర్స్ అనమాట కూర్చొని హీ ఎనాక్టెడ్ ద సాంగ్. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ప్రాపర్లీ బట్ వేగ్ గా గుర్తుంది నాకు. బట్ అది కూడా ఒక వర్జన్ ఆఫ్ ద వీడియో వాళ్ళు ప్లే చేసేవాళ్ళు అనమాట టీవీలో అప్పట్లో. సో అది కూడా చూసేదాన్ని నేను, నాకు అది యాక్చువల్ నచ్చేదన్నమాట బాగా ఈ ఒరిజినల్ మూవీ వీడియో కంటే. సో ఇఫ్ ఎనీబడీ రిమెంబర్స్ దట్ సాంగ్ కరెక్ట్ గా నాకు కాల్ చేసి చెప్పండి మీరు, అండ్ ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ మీకు దొరికింది అంటే కూడా షేర్ చేసేయచ్చు మాతోటి. అండ్ ఎస్, నా క్వశ్చన్ లవ్ హేట్ లవ్ స్టోరీ, ఇది మూవీ ట్యాగ్ లైన్ అడిగాను మిమ్మల్ని. అది వచ్చేసి ఏంటంటే ఫిదా అనమాట, ఫిదా ట్యాగ్ లైన్ లవ్ హేట్ లవ్ స్టోరీ. సో నేను నెక్స్ట్ ట్యాగ్ లైన్ చెప్పేస్తాను, అది ఏ మూవీదో మీరు నాకు చెప్పేసేయండి కాల్ చేసి. ఇప్పుడు కూడా ఇంకొక సింపుల్ ఇచ్చేస్తా మీకు, ఇచ్చట అన్ని రిపేర్స్ చేయబడును, ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? ఇచ్చట అన్ని రిపేర్స్ చేయబడును, ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? ఇచ్చట అన్ని రిపేర్స్ చేయబడును, ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వేసేయండి ఫ్రమ్ ద మూవీ ఒకే ఒక్కడు.

0: Troya. Adiós, amigos.
1: నువ్వు 25 ముసలాడివా అనే లిరిక్ చిన్నప్పటి నుంచి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాద అన్నమాట. వాళ్ళు లిరిక్ తప్పు రాసారా లేకపోతే నాకు 60 ఏళ్ల కదా ముసలి వాళ్ళు అయ్యేది, 20 ఏళ్లకు ముసలి వాళ్ళు ఎలా అవుతారు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది అన్నమాట దాని మీనింగ్ ఏంటో అని చెప్పేసి. సో ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మన స్టూడియోలో టైం 2:20 PM అయిపోయింది అనమాట. అండ్ మనం మన గేమ్ సెగ్మెంట్ లో ఉన్నాము. నేను మీకు ట్యాగ్ లైన్ ఇచ్చేసాను మూవీది, అండ్ మీరు మిమ్మల్ని గెస్ట్ చేసి నాకు చెప్పమన్నాను అనమాట ఆన్సర్ ఏంటో. సో ఇచ్చట అన్ని రిపేర్ చేయబడను అని చెప్పాను. ఇదే మూవీ ట్యాగ్ లైన్ అని మనకి శివ గారు కాల్ చేసి జనతా గ్యారేజ్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. సో జనతా గ్యారేజ్ మూవీ ట్యాగ్ లైన్ అనమాట ఇది. ఆసమ్. సో నెక్స్ట్ ఇంకొక మూవీ ట్యాగ్ లైన్ చెప్పేస్తాను నేను, దానికి ఐ మీన్ అది ఏ మూవీదో నాకు చెప్పండి. సో ఏంటంటే ఐ డోంట్ కేర్. ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ మీకు తెలిస్తే 9726361966.

So that was Pranamam Pranamam Ane Pata from the movie Janata Garage and Garage, yes. నెక్స్ట్ నేను అడిగాను ఐ డోంట్ కేర్ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ అని అడిగాను. మీకు తెలిస్తే నాకు స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. ఈ లోపల మీకు నేను 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్ చారిటీ గాలా గురించి చెప్పేస్తాను. ద టాపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఇస్ హ్యాపెనింగ్ సాటర్డే అక్టోబర్ 3rd ఎట్ 7 PM అట్ హోటల్ ఇండిగో లాస్ కొలినాస్ ఇన్ అర్వింగ్ ఫీచరింగ్ రినౌడ్ ఇండియన్ designer Rohit K. Verma. The evening will showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is a adults only event anmata. So tickets kosam and more information kosam silkthreadsfundraisers.com ki meeru visit cheseyachu. ఎస్ ఐ డోంట్ కేర్ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వింటూ బ్రేక్ లోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసేయండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్.

0: సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ
1: మీట్, ఫ్రెష్ టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇస్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునే ఇస్తాం. సో మనం బ్రేక్ కంటే ముందర మన గేమ్ సెగ్మెంట్ లో ఉన్నామన్నమాట. సో నేను మీకు మూవీ ట్యాగ్ లైన్స్ చెప్పిస్తాను అండ్ మీరు ఆ మూవీస్ ఏంటో గెస్ట్ చేసి నాకు చెప్పేసేయాలి. సో నేను అడిగిన క్వశ్చన్ బ్రేక్ కంటే ముందర, ఐ డోంట్ కేర్ ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ అని అడిగాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి భగవంత్ కేసరి అన్నమాట, బాలకృష్ణ గారి మూవీ. సో దాని ట్యాగ్ లైన్ వచ్చి ఐ డోంట్ కేర్. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, నెక్స్ట్ మూవీ చెప్పేస్తాను మీకు, ఐ మీన్ నెక్స్ట్ మూవీ ట్యాగ్ లైన్ చెప్పేస్తాను. సో మీరు నాకు మూవీ ఏంటో గెస్ట్ చేసి చెప్పాలి. ఏంటంటే, guns don't need agreement, guns don't need agreement. ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి స్టూడియోకి 9726361966 మన నంబర్. guns don't need agreement ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్? ఈ లోపల మీకు నేను deals.banana.com గురించి చెప్పేస్తాను. రెస్టారెంట్ ఓనర్స్, లిసన్ అప్, స్లో అవర్స్ and two less walk-ins for your restaurant. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్. ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ అన్ని పనులు చూసుకుంటుంది అనమాట. దర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ 3 మంత్స్ కి ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ అ రీజన్ టు విజిట్ deals.banana.com టు బికమ్ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అనేది ఏ మూవీ ట్యాగ్ లైన్? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966.

So that was Deva Devuda song from the movie Pokiri, and Guns Don't Need Agreement ane tagline e movie di ante businessman anamata, another movie of Mahesh Babu. So e movie tagline ochesi Guns Don't Need Agreement, and అది సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అనమాట. దట్ విల్ బి ద లాస్ట్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. సో ఇంకొక మూవీ ట్యాగ్ లైన్ చెప్తాను, అది ఏ మూవీదో మీరు నాకు గెస్ట్ చేసి చెప్పేసేయండి. ఆల్వేస్ బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్, ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ మీకు తెలిస్తే నా కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 అనే నెంబర్ కి. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి ఫ్రమ్ ద మూవీ బిజినెస్ మ్యాన్.

So, manam Sara Ostara ne song vinesam from the movie Businessman. Dan toti mana first segment ni manam complete chesesam anamata. So, manam inkoka game segment lo enter avutam. Idi second game ivaltiki. Ade enti anante nenu meeku 3 clues istanu. Aa 3 clues batti meeru movie ento guess cheyali. Okay, very simple game. Movies kuda chala simple simple ga teeskochesanu. Famous movies ay vacha so that you will understand. Well, so 3 clues and you have to guess what movie that is the game. So first clue ichestan anamata, I mean first set of clues ichestan meeku entante yes, Hyderabad, Anakapalli, Waterworld. Hyderabad, Anakapalli, Waterworld. ఈ 3 క్లూస్ బట్టి మీ నేను ఏ మూవీ గురించి చెప్తున్నానో మీరు గెస్ చేయగలిగుంటే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361 96 కి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, హైదరాబాద్, అనకాపల్లి, వాటర్ వరల్డ్. 9726361 96 6.

సో నేను క్వశ్చన్ ఐ మీన్ క్లూస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. హైదరాబాద్, అనకాపల్లి, వాటర్ వరల్డ్, ఈ త్రీ క్లూస్ రిలేటెడ్ గా, ఐ మీన్ ఈ త్రీ క్లూస్ సంబంధించి మూవీ పేరు మీరు నాకు గెస్ చేసి చెప్పాలన్నమాట. హైదరాబాద్, అనకాపల్లి, వాటర్ వరల్డ్. 972-636-1966 ఇస్ మై నెంబర్. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వేసేయండి ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్.

సో దట్ వాజ్ రూబా రూబా ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. అండ్ నేను ఇచ్చిన క్లూస్ కి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే నువ్వు నాకు నచ్చావన్నమాట. సో హైదరాబాద్ అనకాపల్లి వాటర్ వరల్డ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నువ్వు నాకు నచ్చావ్. మనకి జయ గారు, కిషోర్ గారు, సుగాత్రి గారు అండ్ మల్లేష్ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఎస్, వాటర్ వరల్డ్ అనగానే నాకు తెలిసి అందరూ కనెక్ట్ అయిపోతారు అనమాట ఆ మూవీకి. ఎవరు మర్చిపోలేని సీక్వెన్స్ ఉంటది కదా మూవీలో, మనం చాలా నవ్వుకుని ఇప్పటికీ కూడా నవ్వుకుంటాం ఆ సీక్వెన్స్ చూస్తే. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లూస్ ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు తెలుసు ఈ మూవీకి ఆన్సర్. వైజాగ్, త్రీ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్, బలే బలే మగాడి బోయ్. వైజాగ్, త్రీ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్, బలే బలే మగాడి బోయ్. ఈ త్రీ క్లూస్ బట్టి నేను ఏ సినిమా గురించి చెప్పబోతున్నాను, ఐ మీన్ చెప్తున్నాను, మీరు గెస్ చేస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 కి. వైజాగ్, త్రీ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్, బలే బలే మగాడి బోయ్. నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను? 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 edla nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu, it has grown on us and now they are open.

వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునే ఇస్తాం. సో నేను సెకండ్ మూవీ క్లోజ్ ఇచ్చేసాను, కానీ నాకు ఎవరు కాల్ చేసి చెప్పలేదు. కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్టుంది, బట్ మళ్ళీ చెప్పేస్తాను. నేను వైజాగ్ 3 ఫెయిల్ లవ్ స్టోరీస్ భలే భలే మగాడి ఓయ్ అని నేను చెప్పానమాట. సో ఇంకొక క్లూ ఇస్తాను ఏంటంటే, ఈ భలే భలే మగాడివే అనేది ఒక సాంగ్, అందులో ఒక పాప పాడుతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టి మళ్ళీ వినండి జాగ్రత్త.

కొత్తగా వైజాగ్ త్రీ ఫెయిల్ లవ్ స్టోరీస్ భలే భలే మగాడు వై పాట. మీకు తెలిస్తే ఈ మూవీ ఏంటో నాకు కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ లోపల మీకు నేను ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ కర్ణాటక ఈవినింగ్ గురించి చెప్పేస్తాను. మ్యూజిక్ లవర్స్, హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ వోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ అ స్పెషల్ కర్ణాటక మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, సాయి రక్షత్ ఆన్ వయలిన్ అండ్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. The performance is on Saturday, September 26th at 4:30 p.m. at the Collin College McKinney Campus Conference Center, located at 2400 Community Avenue, McKinney. IFAA events are free for members. Reserve your tickets through the IFAA DFW website. Adanamada. So, Vizag, Three Failed Love Stories, Bale Bale Magadvoy, ఇది ఏ మూవీ? Bale Bale Magadvoy అనే పాట. ఇది ఏ మూవీకి సంబంధించిన క్లూస్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. ఇప్పుడు ఇంకొక సాంగ్ వినేసేయండి.

సో ఎస్, మీరు వినేశారు కానీ ఇప్పుడు అనే పాట బొమ్మరిల్లు మూవీలో నుంచి. అండ్ నా త్రీ క్లూస్ వచ్చి వైజాగ్ త్రీ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ భలే భలే మగాడువే అని చెప్పేశాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అనమాట. ఈ మూవీ అంతా వైజాగ్ లో నడుస్తుంది అండ్ మెయిన్ లీడ్ కి త్రీ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. దాని తర్వాత ఫోర్త్ లవ్ స్టోరీ వెన్ హీస్ ఇన్ హిస్ 40s or 50s, అప్పుడు అది క్లిక్ అవుతుంది. అండ్ పాప వచ్చేసి షీ సింగ్స్ దిస్ సాంగ్ అనమాట. తన ఫస్ట్ లవ్ స్టోరీలో స్కూల్ ఏజ్ లో ఉండే తన crush, that girl will sing this song. So adanmada next movie cheppestan meeku. Childhood BFFs, college love, USA. Childhood BFFs, college love, USA. ఇది కొంచెం కష్టమే గెస్ చేయడం, బట్ ట్రై చేయండి. నేను ఇంకా క్లూజ్ యాడ్ చేస్తాను దీనికి. చైల్డ్హుడ్ బిఎఫ్ఎఫ్స్, కాలేజ్ లవ్, యుఎస్ఏ. మీరు కనుక గెస్ చేస్తే నాకు కాల్ చేసి చెప్పేసి 9726361966 నంబర్.

సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వై చైల్డ్హుడ్ బిఎఫ్ఎఫ్స్ కాలేజ్ లవ్ యుఎస్ఏ అని చెప్పాను అనమాట. నేను ఇచ్చిన మీకు 3 క్లూజ్. సో ఇంకా క్లూజ్ యాడ్ చేస్తాను దీనికి. చైల్డ్హుడ్ బిఎఫ్ఎఫ్స్ కాలేజ్ లవ్ వచ్చేసి బిఎఫ్ఎఫ్స్ తో కాదు, విత్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్ అ సింగర్. బాగా వినండి. హీరోయిన్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్ అ సింగర్ హూ ఇస్ నాట్ హర్ చైల్డ్హుడ్ బిఎఫ్ఎఫ్ అండ్ షీ హ్యాస్ టు మూవ్ టు యుఎస్ఏ ఇఫ్ షీ గెట్స్ మ్యారీడ్ టు హిమ్. ఐ థింక్ కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటా. నేను మీకు స్టోరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ వినండి. చైల్డ్హుడ్ బిఎఫ్ఎఫ్స్ కాలేజ్ లవ్ విత్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్ అ సింగర్ అండ్ షీ హ్యాస్ టు మూవ్ టు యుఎస్ఏ ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ టు హిమ్. మీరు గనక గెస్ట్ చేయగలిగితే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 కి ఈ లోపల మీకు నేను సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ గురించి చెప్పేస్తాను. గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. రేడియో సురభి ప్రెజెంట్ స్పూక్ అండ్ స్పార్కిల్. కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ అ ఫన్ ఫిల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. Come dress to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. Happening October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. So మనకి ఒక కాలర్ కాల్ చేస్తున్నారు. హలో రేడియో సురభి. ఎస్, నువ్వే కావాలి కరెక్ట్ ఆన్సర్ అండి. మీ పేరు? చందన. ఆసమ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అదనమాట నేను ఇచ్చిన క్లూస్ కి ఆన్సర్ నువ్వే కావాలి. చైల్డ్ హుడ్ బిఎఫ్ఎఫ్స్ ఉంటారు, హీరోయిన్ విల్ లవ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ కాలేజ్ అండ్ షీ హాస్ టు మూవ్ టు యుఎస్ఏ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ టు హిమ్. సో ఈ క్లూస్ బట్టి ఆన్సర్ ఏంటి అంటే నువ్వే కావాలి. తరుణ్ మూవీ అనమాట. తరుణ్ ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్ యాక్టర్ అది. సో ఇంకొక క్లూ ఇచ్చేస్తాను మీకు నేను. ఇది కూడా చాలా సింపుల్, సో జాగ్రత్తగా వినండి. వైజాగ్, మళ్ళీ వైజాగే, వైజాగ్ investment banker height markings, Vizag investment banker height markings. ఈ మూడు ఏ మూవీకి సంబంధించిన క్లూస్? నాకు కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 కి ఈ లోపల మీకు నేను ఇంకొక సాంగ్ వినిపించేస్తాను. సో దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ సొంతం. సో నా క్లూజ్ వచ్చేసి ఏంటంటే Vizag investment banker height markings.

సో నేను ఇచ్చిన క్లూస్ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హైట్ మార్కింగ్స్ ఇది ఏ మూవీ అని మిమ్మల్ని చెప్పమన్నాను. సో మీకు నేను దానికి ఆన్సర్ చెప్పేసే ముందర డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పేస్తాను. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. యా సో వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హైట్ మార్కిన్స్ ఇవి ఏ మూవీకి రిలేటెడ్ క్లూస్. 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. ఈ సాంగ్ వినేసేయండి ఈ లోపల.

సో ఇవాళ మన షోని నేను కొంచెం ఎర్లీగా ఎండ్ చేసేస్తాను అనమాట. సో 3:30 కల్లా మన షోని ఎండ్ చేయబోతున్నాను. సో నేను నా క్వశ్చన్ కి ఆన్సర్ అయితే మీకు చెప్పేస్తాను. వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హైట్ మార్కింగ్స్ ఇవి వచ్చేసి ఏ మూవీ క్లూస్ అంటే ఎస్ క్షణం ఎస్ క్షణం ఇస్ ద మూవీ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హైట్ మార్కింగ్స్ ఇవి వచ్చేసి క్షణం మూవీ క్లూజ్ అనమాట. సో విత్ దిస్ ఇవాళ మన గేమ్ సెగ్మెంట్ అండ్ మన షో కూడా ఎండ్ చేసేస్తున్నాము. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము మండే 1 to 4 PM. మ్యాట్ని ముచ్చట్లు అంటూ నేను మీ ముందుకు వచ్చేస్తాను విత్ బోల్డ్ ముచ్చట్లు అండ్ బోల్డ్ నైస్ సాంగ్స్ అండ్ ఆల్సో గేమ్స్. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD 3 అమెరికాలో తెలుగునేస్తాం.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
8: Buying a home in India is now easier and hassle free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. Best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga

0: to plate is our concept. Noru Rinche vegetarian dishes nunchi, delicious non-vegetarian classics taka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: ee weekend groceries no teeskostava?
2: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
1: Relax. Swadeshi undi kada? Fresh veggies and spices e kaadu. Mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping because grocery lo kuda tension kaadu. Trust kavali.
3: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
1: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
0: Hyderabad lo property kosam chustunnappudu okka project e enduku chudali? Veru veru prantalu, veru veru projects, veru veru dharalu, veru veru choices. Neopolis, Kokapet, Gachibowli Financial District, Secunderabad, Bellapur, Chevella, Kompally Future City. Inka enno projects, okay chota. Griha Pravesh India Property Expo. Hyatt Regency Frisco lo jaragabothondi October 10th and 11th. Chudandi, compare cheskondi, meeku nachindani meere select cheskondi.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
7: Yes.
6: Okaroju biryani ani. Okaroju buy to get one offer ani. Inkokaroju unlimited homestyle thali ani. Street style pani puri ani. Yela aganu mahasaya, yela aganu.
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Bawarchi Indian Cuisine. 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: హాయ్, అండ్ రాంగోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
10: నేను మీ 4వ సంవత్సరం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
12: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
13: 107.9 FM HD3.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3, విచ్ ఈస్ రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం, జస్ట్ సౌండ్స్ లైక్ హోమ్. సో హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? సో హౌ ఈస్ యువర్ డే గోయింగ్ సో ఫార్? సో మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా రేడియో సురభి వింటే మీ ఫ్రస్ట్రేషన్ కానీ మొత్తం ఏ టెన్షన్ ఉన్నా అలా ప్రెస్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. మరి రేడియో సురభిని ఎలా వినొచ్చు? ఒకవేళ మీరు ఆఫీస్ వర్క్ వరకు అయిపోయి అలా డ్రైవ్ చేస్తూ ఉంటే హ్యాపీగా 107.9 FM HD3 లో వినొచ్చు. లేదు అనుకుంటే మా రేడియో సురభి యాప్ మీ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ లో హ్యాపీగా ఈ యాప్ స్లీక్ యాప్ ఉంటే మీరు పాటలు, మాటలు, ఆటలు అన్ని ఎంజాయ్ చేసేయచ్చు. అలా కూడా కాదు, మేము ఇంకా వర్క్ కాలీగ్స్ ఇంకా వర్క్ చేస్తున్నాము అనుకుంటే హ్యాపీగా radiosurabhi.com తో కూడా మీరు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ని అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి. సో దాట్ నాట్ ఓన్లీ అబౌట్ ద రేడియో, మామూలుగా మన టౌన్ లో ఏం జరుగుతున్నాయి అండ్ రేడియోతో అసోసియేట్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ అప్డేట్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే స్టే ఫాలోయింగ్ రేడియో సురభి. మరి మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి. నేనైతే 7 o'clock వరకు మీతో ఫన్ చేయడానికైతే వచ్చేసా. మరి మీ అందరికి తెలిసినట్టుగా మన ఫస్ట్ సెగ్మెంట్ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ఉంటుంది ఎవ్రీ వీక్. మరి ఈ వారం మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ఏంటి అంటే, నేను ఒక ఓకే ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం, అంటే ఐ మీన్ నా షో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఫార్మాట్ చెప్పేస్తా. నేను ప్రతి పాట ముందు ఒక క్లూ యాడ్ చేస్తా ఒక మూవీకి సంబంధించింది. సపోజ్ మీరు గనక ఫస్ట్ క్లూకే క్రాక్ చేశారనుకోండి, అఫ్ కోర్స్ యూ విల్ బి ద హూ ఎవర్ క్రాక్స్ the first time, they are the movie detective for that day. Ante ee week ki vallanamata movie detective. So first clue of the movie detective segment gonna be ee cinema peru mana mahabharatam lo oka character name alani o black and white.

అలాంటి టైంలో వచ్చిన మూవీ కాదు, 1990s లో వచ్చిన మూవీ. యాక్చువల్ గా 2 క్లూస్ ఇచ్చినట్టు కదా, బట్ ఇట్స్ ఓకే. సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఇది ఒక అంటే సినిమా టైటిల్ వచ్చేసి మహాభారతంలో ఒక క్యారెక్టర్ నేమ్, అండ్ అలాగే ఈ మూవీ 1990s లో వచ్చింది. అది ఫస్ట్ క్లూ. ఒకవేళ మీకు ఈ ఫస్ట్ క్లూకే తెలిసిపోతే కాల్ చేయండి 972-636-1966. లెట్స్ స్టార్ట్ ద షో విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని.

0: ఓకే, సో మరి ఆ పాట అయితే వినేశాం కదా కలుసుకోవాలని మూవీలో నుంచి. మరి నేను అడిగిన ఫస్ట్ క్లూక్ అయితే నాకైతే ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఆయన ఫస్ట్ క్లూకే కొంచెం కష్టంలేండి, బట్ హియర్ వి గో విత్ ద సెకండ్ క్లూ. మనమైతే మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఉన్నాము. మరి సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ప్రామినెంట్ రోల్స్, అంటే హీరో హీరోయిన్ అనొచ్చు ఆర్ ప్రామినెంట్ రోల్స్ అనొచ్చు. కాకపోతే ఈ మూవీ టైటిల్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, మూవీ టైటిల్ రోల్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళ సినిమాలు, బట్ ప్రామినెంట్ రోల్ చేసిన ఒక హీరో మాత్రం ఆయన యాక్చువల్ గా ఒక ఫేమస్ కమీడియన్. హీ ప్లేడ్ ద ప్రామినెంట్ రోల్ ఇన్ దిస్ పిక్చర్ అనమాట. సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఈ రోజు మనం మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఉన్నాము. సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీ టైటిల్ ఒక క్యారెక్టర్ నేమ్ ఫ్రమ్ మహాభారతం. మహాభారతంలో ఉండే ఒక క్యారెక్టర్ పేరు ఈ మూవీ టైటిల్. కాకపోతే అలానే మరి బ్లాక్ అండ్ వైట్ కాదు, 90s లో వచ్చిన ఫిల్మ్. అండ్ ఇందులో లీడ్ రోల్ చేసిన హీరో యాక్చువల్లీ ఒక కమెడియన్. ఇది బిగ్గెస్ట్ క్లూ. ఓకే, మరి ఇప్పుడు ఎవరికైనా ఇది క్లూస్ ని బట్టి ఏ సినిమాను తెలిస్తే యు నో ద నెంబర్ టు కాల్ 9726361966. మరి అలాగే ఇప్పుడైతే మనం సురభి స్పూక్ అండ్ స్పార్కిల్ గురించి తెలుసుకుందాము. సో హాలోవీన్ వచ్చేస్తుంది కాబట్టి మేము కూడా సిద్దమైపోయాము. సో మీరు కూడా సిద్దమైన గెట్ రెడీ ఫర్ యూర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. రేడియో సురభి ప్రజెంట్ స్పూక్ అండ్ స్పార్కిల్. కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఎ ఫన్ ఫిల్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్, స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ fun for the whole family. So happening on October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. Adan mara sangati. Mari ippudaithe manam inkoka beautiful song vineddam. Of course, as you know, drive time is your time. Okvela meeku ee particular song vinalani undi anipiste ventane call cheseyandi, that will come up on air immediately because it's your time. Mari appudu varakaithe nenu naaku tochina paatalu vestu unta, but if you want to listen your favorite song, just to call us. Okay, manaku oka caller ostunnaru, let's take them on air. Hello andi, welcome to Radio Surabhi. Me on air unnarandi, evaru maatladutunnaru?
1: Hello andi, naa peru Sridhar.
0: Hello Sridhar garu, how are you?
1: Yeah. Can you hear me now?
0: Yeah, yeah, I can hear you, Andy. Can you hear me?
1: Okay. Yeah, okay.
0: How are you, Andy?
1: Good.
0: Chepandi, meek answer tell, sir.
1: Gatavad Gajudu.
0: Gatavad Gajudu, Anukunt Naru. Okay. I noted. Meek, any song request on, Andy?
1: Song, yeah? Yeah, lady. Andy, bane on tech.
0: Okay.
1: Okay, sure,
0: Andy. Thank you. Thank you for the call. Bye. ఓకే, మనమైతే ఈ పాట వినిద్దాం. ఇదే సినిమాను తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు 9726361966.

0: ಒಗ್ಗು ಬೊಳ್ಳಾಗು ಮೆರೆಸೆನು ಮೆರೆಸೆನು.
1: హే సో ప్రేమలేఖ మూవీలోంచి అయితే ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి మనకైతే ఒక ఆన్సర్ చెప్పారు కానీ అది కరెక్టా కాదా, నేను ఈ ఎండ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా సేపట్లో రివీల్ చేస్తా. బట్ ఇంకొక క్లూ కూడా యాడ్ చేస్తాను, నాకు తెలిసి ఈ క్లూ యాడ్ చేస్తే ఇంకా అందరికి అర్థమైపోతుంది అది కరెక్టా తప్ప అని చెప్పేసి. క్లూ ఏంటి అంటే, ఈవెన్ తో ఈ మూవీ 1990s లో వచ్చినప్పటికీ అప్పట్లోనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి ఇప్పుడున్న ఏఐ అలాంటివన్నీ కూడా వాడారనమాట ఈ మూవీలో. సో యూ కెన్ థింక్ అబౌట్ ఇట్, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ అగైన్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకవేళ తెలిస్తే కాల్ చేయండి 9726361966. అండ్ ఇప్పుడు అలాగే మనం ఇండియా టుడే గురించి తెలుసుకుందాం. డాలస్ ఫుడీస్ లిజన్ అప్ వీకెండ్ ప్లాన్స్, మీకేమన్నా వీకెండ్ ప్లాన్స్ ఉంటే గ్రాండ్ వీకెండ్ బఫే అవైలబుల్ గా ఉంది, డెలీషియస్ గా ఉంటుంది. ఎక్కడ అంటే ఇండియా టుడే రెస్టారెంట్ లో, అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ అలాగే థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. సో వీకెండ్ వచ్చేసి బఫే అండ్ థర్స్డేస్ వచ్చేసి చాట్. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్ at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas, 76092. India Today, come hungry and leave happy. Mari ippudu inkoka paata vineddam from the movie Khaidi number 150.

0: get ready.
1: Oh, okay. నిజంగానే బాస్ పార్ట్ వచ్చేసింది బట్ ఎనీవేస్ నౌ ఇట్స్ ద టైమ్ టు రివీల్ ద ఆన్సర్ శ్రీధర్ గారు యు ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ టుడే ఎందుకంటే ఎస్ యు ఆర్ రైట్ ఘటోత్ కచ్చుడు ఈస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇందులో అఫ్ కోర్స్ ఇది 1990s లో వచ్చింది అండ్ భారతంలో ఒక క్యారెక్టర్ నేమ్ ఈస్ ఘటోత్ కచ్చుడు భీముడి కొడుకు పేరు అనమాట ఘటోత్ కచ్చుడు అండ్ ఈ మూవీలో ఆలీ ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు సో దాట్ వాజ్ మై సెకండ్ క్లూ ఒక ఫేమస్ కమెడియన్ ఒక ప్రామినెంట్ రోల్ లీడ్ రోల్ అని చెప్పొచ్చు బట్ యాక్చువల్ టైటిల్ రోల్ వచ్చి సత్యనారాయణ గారు చేశారు కైకాల సత్యనారాయణ గారు యాక్ట్ చేశారనమాట ఆ రోల్ లో అండ్ అలాగే ఈ మూవీలో చూస్తే సుబ్బరావు అని ఒక రోబో ఉండేది ఆ రోబో కోసం కూడా చిన్నప్పుడు ఈ మూవీ చూసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట సో ఎస్ దాట్ వాజ్ అ క్లూ అండ్ ఎస్ శ్రీధర్ గారు యు ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఫర్ టుడే కంగ్రాచులేషన్స్ ఓకే మరి మనమైతే మన కబుర్లు అయితే కంటిన్యూ చేసేద్దాము అంతకన్నా ముందర మీకు ఒకవేళ ఏదన్నా బర్త్డే సాంగ్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇవాళ స్పెషల్ డేస్ జరుపుకునే వాళ్ళకి ఏమైనా మీరు మెసేజ్ కన్వే చేసి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అనుకుంటే సద్వినియోగపరచుకోండి అమ్మా అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎలా చేయాలి అంటే మా స్టూడియోకి కాల్ చేసేసి మీ పర్సనలైజ్ మెసేజ్ ని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఇష్టమున్న పాట ఆర్ మీకు ఇష్టమున్న పాట వాళ్ళ కోసం మీరు డెడికేట్ చేయొచ్చు సో సింపుల్ యాజ్ దాట్ సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆర్ మీదే ఒకవేళ స్పెషల్ డే అయితే డూ షేర్ విత్ అస్ అండ్ లెట్ సెలబ్రేట్ టుగెదర్ అదనమాట సంగతి మరి ఇప్పుడైతే ఒక చిటుకు పాట వినేసి వచ్చేద్దాం ఎందుకంటే మనకి కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను ఏదన్నా చిన్న పాట వేయడానికి ట్రై చేస్తా బట్ నాకు చిన్న పాటలు ఏం దొరకట్లేదు కాబట్టి ఓకే ఏదనబడితే అది వేసేస్తాను ఎంజాయ్ చేయండి మనం బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం

0: nandajit3@919491454. और कॉल नंदा जी थ्री एट 9194914514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
5: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమ్మర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్.

0: మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Chappan sir, what would you like to order?
1: Baya, in the specials me dagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, me dobra, A to B extruded special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amki paneer tikka, which amikava parata.
1: Huh? Kendi bro, gandhi yeppi no, nan specials maatrame adina.
3: Inga onne, Chappan tara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, IR Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B IR Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B texas.com. Perfect for dining, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి టిల్ 7 PM. మరి మనమైతే ఘటోత్కచుడు మూవీ గురించి ఇందా మాట్లాడుకున్నాం కాబట్టి ఆ మూవీలోంచి ఒక పాట అయితే వినేద్దాం. శ్రీధర్ గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.

ఓకే, సో ఘటోత్కచుడు మూవీలోంచి అయితే ఆ పాట వినేశాం కదా. మీకు ఒక న్యూస్ తెలుసా, ఒక బేబీ 2 times బర్న్ అయ్యారు, అంటే 2 సార్లు పుట్టారు. నిజమే, ఇది ఫ్లోరిడాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. క్యాషియన్ జాబర్ట్ అనే బాబు, వాళ్ళ మదర్ షేర్ చేశారనమాట ఈ రిమార్కబుల్ జర్నీ. సో తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత దే వర్ సో హ్యాపీ, బట్ 19 weeks అప్పుడు ఒక రేర్ డిజీజ్ వచ్చింది అని డాక్టర్స్ కనిపెట్టారనమాట. అది యాక్చువల్ గా 50,000 బర్త్స్ లో ఒకరికి వస్తుందంట. ఆ కండిషన్ వచ్చేసి కాంజెన్షియల్ హై ఎయిర్వే ఆబ్స్ట్రక్షన్ సిండ్రోమ్ అంటారంట. సో అదేం చేస్తుంది అంటే, ఫీటస్ ఎయిర్వేని కంప్లీట్ గా థిక్ మెంబ్రెయిన్ వల్ల మూసుకుపోయేలా చేస్తుందంట. సో అప్పుడు డాక్టర్స్ అందరూ ఇది చాలా అంటే ప్రాణాంతకం అది ఇది అని చెప్పారంట. సో ముందు ఒక చిన్న యూట్రో సర్జరీ చేశారు, కానీ అది యూట్రస్ అంటే లేట్ ఒక లేజర్ స్కోప్ త్రూ క్లియర్ చేయడానికి ట్రై చేశారంట అన్బోర్న్ బేబీకి, కానీ అది ప్రొసీజర్ ఫెయిల్ అయింది. అప్పుడు ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ కేమ్ అప్ విత్ రేర్ సర్జరీ అనమాట. అంటే పార్షియల్ డెలివరీ, సీ సెక్షన్ ద్వారా బేబీ ఫేస్ అండ్ ఆర్మ్స్ మాత్రమే బయటకు తీసి మిగతాదంతా ప్లెజెంటాకి అలాగే అటాచ్ అయ్యేలా ఉంచి ఒక ప్రొసీజర్ ని చేసి మళ్ళీ వూమ్బ్ లో ప్లేస్ చేశారంట బేబీని. అండ్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ అంటే 34th week లో అనుకుంటా బేబీ నార్మల్ గా డెలివరీ అయ్యారు. సో దాట్ వాజ్ రియల్లీ రిమార్కబుల్. అసలు ఎంత టెక్నాలజీ కదా, ఓ మై గాడ్. ఎందుకంటే ఘటోత్కచుడు చూడగానే ఆ టైంలోనే ఇంత టెక్నాలజీ వచ్చేసరికి ఇప్పుడు చూసారా మెడికల్ ఫీల్డ్ ఎంతలా ఇవాల్వ్ అయిపోయింది. అంటే ఆ మదర్ హ్యాపీనెస్ తో మా బాబుకి 2 birthdays సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ అయితే, ఎందుకంటే తనకి ఇది రీబర్త్ కాబట్టి. ఎప్పుడైతే సర్జరీ జరిగిందో ఆ డేని తన ఫస్ట్ బర్త్డే లాగా చేద్దాం అనుకుంటున్నాము అని ఆ వీడియోలో చెప్తారనమాట. ఇట్ వాజ్ రియల్లీ ఎమోషనల్. అండ్ అలాగే ఆ బేబీ ఫేస్ అండ్ ఆర్మ్స్ తీసినప్పుడు ఫోటో తీసి లిటిల్ ద గ్లిమ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఫన్నీగా డాక్టర్స్ కూడా ఫోటో ఇవ్వడం జరిగిందంట. దట్ వాజ్ రియల్లీ అంటే అంత హ్యాపీ ఎండింగ్, బట్ ఎంత టెన్షన్ ఉంటుంది కదా. ఈవెన్ దో ద గ్లిమ్స్ ఆఫ్ ఫ్యూచర్ కరెక్టే, కాకపోతే అటు ఇటు అయినా కూడా ఆ సర్జరీ ఏమైనా కూడా పేరెంట్స్ కి కానీ అన్బోర్న్ బేబీ కానీ, ఐ డోంట్ నో, అంటే తలుచుకుంటేనే ఓ మై గాడ్ సో ఎమోషనల్ అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు

షేర్ ఇట్ విత్ యూ. సో మెడికల్ ఫీల్డ్ ఎంత ఎవాల్వ్ అయిందంటే, ఎంత ఎవాల్వ్ అయినా కూడా కొన్ని డిజీజెస్ ని అన్ఫార్చునేట్లీ ఏం చేయలేకపోతున్నాము. అది మన బ్యాడ్ లక్ అనుకోవచ్చు, అది అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, బట్ ఇలాంటి డాక్టర్స్ అందరికీ కూడా ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్, కుడోస్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ హూ సేవ్స్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్. అందరి లైఫ్స్ ని కాపాడుతున్న డాక్టర్స్ అందరికీ కూడా ఒక పెద్ద థమ్స్ అప్ అండ్ కుడోస్. అంతే, బో చేయడమే హెడ్, అంతకుమించి ఏం లేదు. అందుకే నేమో డాక్టర్స్ ని మరో దేవుడు అంటారు కదా. ఓకే ఓకే, టూ మచ్ ప్రీచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక పాట వేసేస్తా. పాట తర్వాత మనం థింకింగ్ హార్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు క్లూ ఏంటంటే, ఐ మీన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వినిపించబోయే పాట ఏ సినిమా ఆర్ ఇందులో నటించిన హీరో హీరోయిన్స్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.

బ్యూటిఫుల్ శ్రేయా ఘోషల్ వాయిస్ అండ్ మన అమర్ రహే మన ఎస్పీబీ గారి గొంతులో విన్న ఈ పాట వచ్చేసి యజ్ఞం మూవీలో అనమాట. నాకైతే ఎవరు చెప్పలేకపోయారు, మరి తెలిసి చెప్పలేదా, ఇది మాకు ఆల్రెడీ తెలుసులే, ఇది ఒక ప్రశ్న అనుకుని చెప్పలేదా తెలియదు, కానీ ఓకే మనకైతే ఆన్సర్ రాలేదు, అది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. బట్ ఎస్, యజ్ఞ మూవీలో అనమాట గోపిచంద్ అండ్ సమీరా భరత్ బెనర్జీ నటించిన మూవీ అనమాట ఈ మూవీ. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ. సాంగ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ పాట కాదు, ఇంకో పాట కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో, అన్ని పాటలు బాగుంటాయి. సో దాట్ వాజ్ ఫ్రమ్ యజ్ఞం. మరి ఇందాక అడిగా కదా థింకింగ్ హాట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాము అని చెప్పేసి. సో థింకింగ్ హాట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ మనం మామూలుగా ఏ గేమ్ లో ఉన్నా ముందొస్తే గెలుస్తాం, రైట్? ఏ గేమ్ లోనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ పర్టికులర్ గేమ్ లో ముందొస్తేనే ఓడిపోతాం. ఏంటా గేమ్ తెలిసి కాల్ చేయండి 9726361966. క్వశ్చన్ ఇంకోసారి, ప్రతి గేమ్ లో మనం ముందొస్తేనే గెలుస్తాం, కాకపోతే ఈ గేమ్ లో ముందొస్తే ఓడిపోతాం. సో ఆ గేమ్ ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఆల్రైట్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ RX 100. మరి నేను ఒక్క కాల్ తీసుకోగలిగాను కానీ ఇంకో కాల్స్ వచ్చాయి కానీ తీసుకోలేకపోయాను. నాకైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదు, సో నేనైతే ఆ క్వశ్చన్ ఇంకా అలాగే ఇంటాక్ట్ ఉంచుతాను. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రతి గేమ్ లో మనం ముందస్తే గెలుస్తాం, కాకపోతే ఈ పర్టికులర్ గేమ్ లో మనం ముందస్తూనే ఓడిపోతాం, సో ఆ గేమ్ ఏంటి అని అడిగా. సో ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఈ లోపల ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు. ఓకే, ఈ మధ్య చాలా రోజులైంది కదా స్టోరీ చెప్పుకుని. ఒక పిల్లికి ఉండే 4 కాళ్ళ వల్ల 4 అన్నదమ్ముల గొడవ వస్తుంది అనమాట. ఏ కాలుది నేరం అనేది ఈ కథ. ఓకే, సో ఒక పెద్ద మర్యాద రామన్ దగ్గరికి 4 అన్నదమ్ములు వస్తారనమాట. వాళ్ళు చెప్తారనమాట, మాకు దూది వ్యాపారం ఉంది, కాకపోతే దూది మధ్యలో ఎలుకలు దూరి చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి మేము ఒక పిల్లిని తెచ్చుకున్నాము. మేము 4 అన్నదమ్ములం కాబట్టి ఆ పిల్లికి ఉండే 4 కాళ్ళని 4 పంచుకున్నాము. ఒక్కొక్క కాలుకి మాకు తోచినట్టుగా మేము అలంకరిస్తూ అలా ముచ్చట తీర్చుకునే వాళ్ళం. సో ఆ పిల్లి హెల్ప్ చేస్తుంది ఎలుకల్ని పట్టుకోవడానికి అని చెప్పేసి అని. సో ఒకరోజు ఒక్కొక్క కాలుకి దెబ్బ తగులుతుంది అనమాట. ఆ కాలు ఎవరిదో కాదు, చిన్న తమ్ముడు, అందరికన్నా చిన్నవాడు అనమాట. సో అతను ఏం చేస్తాడంటే, అది త్వరగా తగ్గిపోవాలి అని చెప్పేసి ఒక నూనె గుడ్డని ఆ కాలుకి కడతాడనమాట, పిల్లి కాలుకి. సో ఆ పిల్లి అలాగే కుంటుకుంటూ వెళ్లి దీపం దగ్గరికి వెళ్లేసరికి నూనె బట్ట కదా, సో అలా దీపం అంటుకుని మొత్తం దాని కాళ్ళన్నీ అంటుకుపోయి అది పరిగెడుతూ భయంతో దూది మీదకి వెళ్ళిపోయేసరికి దూది మొత్తం కాలిపోతుంది అనమాట, వాళ్ళ కొట్టంలో ఉండే దూది మొత్తం. సో దాంతో మాకు నష్టం వచ్చేసింది, ఇదంతా చిన్నతమ్ముడు వల్లే, వాడు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే ఆ కాలికి అలా నూనె బట్టి కట్టాడు. సో అందుకనే అది అలా మొత్తం మా దూదంతా పాడిపోయి మాకు నష్టం వచ్చేసింది, మీరే తీర్పు చెప్పాలి మహారాజా అని మర్యాద రామన్న దగ్గరికి వస్తారనమాట. అప్పుడు అక్కడున్న జనాలందరూ కూడా ఆ కరెక్టే, చిన్నవాడిదే తప్పు అనుకుంటారు. కానీ మర్యాద రామన్న వచ్చేసి తీర్పు ఏం చెప్తాడు అంటే, ఇక్కడ చిన్నవాడికే మీ ముగ్గురు నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకంటే చిన్నవాడి తప్పు కాదు అని చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారనమాట, ఏంటి ఇలా చెప్పారు తీర్పు అని చెప్పేసి. సో అప్పుడు మర్యాద రామన్న చెప్తాడు, ఆల్రెడీ ఆ కాలుకి దెబ్బ తగిలింది కదా, అదే ఆ కాలుతో నడవకూడదు, కానీ పిల్లి నడవగలిగింది అంటే మిగిలిన ఆ 3 కాళ్ళ వల్ల, ఆ 3 కాళ్ళు ఎవరికి సంబంధించింది, మీ ముగ్గురికి సంబంధించింది. సో మీ వల్లే తనకి నష్టపరిహారం జరిగింది, తను నడవకుండా ఉంటే దూది దగ్గరికి వెళ్లేదే కాదు, ఐ మీన్ దీపం దగ్గరికి వెళ్లేదే కాదు, దానివల్ల దూది అసలు తగలబడేది కాదు కదా, సో ఈ 3 కాళ్ళే కారణం అని చెప్పి మర్యాద రామన్న అలా తీర్పిస్తారనమాట. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆ కరెక్టే కరెక్టే అని ఒమ్మెచ్చుకుంటారనమాట. దాట్ వాజ్ ద స్టోరీ. నచ్చిందా? ఓకే, మరి ఇప్పుడైతే ఒక పాట వినిద్దాం. అండ్ అగైన్ మీకు ఇందాక అడిగిన క్వశ్చన్ గుర్తుంటే కనుక మళ్ళీ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గేమ్ లో ప్రతి గేమ్ లో మనం ముందొస్తే ఓడిపోతాం, ముందొస్తే గెలుస్తాం, కాకపోతే ఈ గేమ్ లో ముందొస్తూనే ఓడిపోతాం, ముందు వస్తేనే. సో ఆ గేమ్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sootralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, వి కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీపీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
10: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడ ఉంటుంది?
11: నాకు దాని ఆన్సర్

0: తెలుసు మై ట్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫ్ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ విచ్ అమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dining, takeaway or full service catering.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మరి మనకైతే ఒక లిజనర్ ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో పవన్ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చెప్తారా ఆన్సర్? ఏంటండి? చెప్పండి.
1: ఒకటి దావడ మూతలు,
0: పేకాట. దాగుడు మూతలు కన్సిడర్ చెయ్యొచ్చేమో, పేకాట ఎలాగా? నేను పేకాట ఒప్పుకోను. పేకాటలో ముందేస్తే ఎలా ఓడిపోతారండి? అది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు అవుట్ అవుతారా? నాకు పేకాట తెలియదు కాబట్టి నేను అది తీసుకున్న ఆన్సర్. యాక్చువల్ గా నేను అనుకుంది ఇంకొకటి. యాక్చువల్ గా స్లో బైక్ రేసింగ్ కూడా చెప్పారు, అది కూడా తీసుకోవచ్చు. రామ్ గారు, హర్ష గారు ఇద్దరు చెప్పారు. ఐ థింక్ దాట్ ఈస్ ఆల్సో కన్సిడరబుల్. బట్ పేకాట మాత్రం బిగ్ నో, అసలు అది కానే కాదు. నేను అనుకున్న ఆన్సర్ ఏంటో తెలుసా? నేను చెప్పేనా? టగ్ ఆఫ్ వార్. నేను అనుకున్న ఆన్సర్ అది యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే, మీరు హైడ్ అండ్ సీక్ చెప్పారు అండ్ వాళ్ళు స్లో బైకింగ్ చెప్పారు, స్లో బైక్ రేసింగ్. యా, దాట్ ఈస్ ఆల్సో రైట్. అవునా, సంథింగ్ ఏదో గ్లిచ్ నడుస్తుందండి. అది ఫిక్స్ అయింది బట్ మళ్ళీ వినబడుతుందేమో. బట్ ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్, హూస్ దిస్? షణ్ముక్. హాయ్ షణ్ముక్, హౌ ఆర్ యూ?
2: I'm good. I wanted to answer a question.
0: Please, Chapnana.
2: In life on Kosina.
0: Entari?
2: Life.
0: Life on? L-I-F-E, life.
2: Yeah.
0: Life lo mundoste odipothama. Ante? Nakardhan gale logic.
2: Like, first
0: చనిపోతారు కదా, లైక్ ఓల్డెస్ట్ పర్సన్. ఓ మై గాడ్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు షణ్ముఖ్. ఎంత ఏజ్ అమ్మా నీది?
2: 12 ఇయర్స్.
0: కే ఇంత ఇంత ఎందుకు వేదాంతం మాట్లాడుస్తున్నావు నువ్వు? నీకు అర్థం కాలేదు కదా. ఓకే, నువ్వు చాలా డీప్ గా వెళ్ళావు అంటున్నా. But okay, anyways, nice trial. Actually, answer is either tug of war or slow bike racing. Avani cheppachu.
2: Okay.
0: Do you have any song requests?
2: No.
0: No? Okay. Thank you for the

0: call. Bye.
1: Thank you.
0: Okay. హలో అండి, వెల్కమ్ టు రేడియో సిటీ. మీరు ఆనర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
2: హలో,
0: హాయ్, హూస్ దిస్?
2: పండు.
0: హే పండు, హాయ్, హౌ ఆర్ యూ? డు యూ నో ద ఆన్సర్? డు యూ నో ద ఆన్సర్? Okay, why did you call me? Do you have any song request?
2: Tug of war.
0: Okay, nik mummy cheppindi kada pakka nundi nik question e telliyadu asalu.
2: Yeah.
0: Admit chesavu chudu, that was so sweet. Pandu, nik emna song kavala nana? Pushpa song. Okay, I'll line it up. Thank you for the call. Bye. Okay, అది మాత్రం మన షణ్ముక్ చెప్పిన ఆన్సర్ మాత్రం రియల్లీ నాకే వాట్ అనిపించింది అనమాట. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద వేదాంతం వచ్చేసింది అబ్బాయికి అని చెప్పేసి. బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, అది ఆలోచించాడు చూసారా, అది అది గ్రేట్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కాల్స్. సో యెస్, యాజ్ ఐ సెడ్, ఇట్ కెన్ బీ tug of war, it can be slow bike racing or hide and seek, ivani kuda vastayi. But Pavan garu, meer cheppinattu pekata matrame nenu oppukonandi, asale oppukonu. Okay, mari ippudu mana Pandu adiginattuga Pushpa song vesista, any song from Pushpa anukuntunna Pandu. So nee kosam ee paata vastundi, enjoy.

ఓకే, ఐ హోప్ అండు యు ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి ఇవాళ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వరం వచ్చిందనుకోండి, సపోజ్ దేవుడో ఎవరో మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు అనుకుందాం, ఏదన్నా కోరిక కోరుకో భక్త అన్నారనుకోండి, మీరేం కోరుకుంటారు? వన్ విష్. సో అది నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి మనం నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్లే లోపల ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి 6361966. మరి మనం నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్లే లోపల ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మరి ఇప్పుడు ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ప్రేమలు. ఈ పాట రిక్వెస్ట్ చేసింది మన హర్ష గారు. సో హర్ష గారు, మీకోసం ఈ పాట.

0: చూడు.
1: ఓకే సుప్రీమలు అనే మూవీలో ఉంచనమాట ఈ పాట. ఐ హోప్ యూ ఎంజాయ్ దట్ సాంగ్. మరి ఈ రోజు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ గివెన్ ఎ ఛాన్స్ టు మేక్ ఫర్ వన్ విష్, వాట్ దట్ కుడ్ బి. మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి చాయ్ గురించి వచ్చింది కాబట్టి ఇవాళ నేషనల్ చాయ్ డే అంట. మరి చాయ్ లవర్స్ అందరికీ ఒక బిగ్ సెలబ్రేషన్ చేసుకుంటూ మంచిగా ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తే కనుక వేడి టీ తీసుకుని అలా ఎంజాయ్ చేస్తూ అలా మా రేడియో సురభి ట్యూన్ అవుతూ పాటలు వింటే ఇంకేంటి ఆహా అది కదా డే అంటే. మండే బ్లూస్ గ్రీన్స్ గ్రేస్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోతాయి మీరు ఇలా చేస్తే కనుక. సో టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా టీని ఎంజాయ్ చేయండి, లేదా మాకు కాఫీ తాగే అలవాటు ఉంది అంటే కాఫీని ఎంజాయ్ చేయండి, నాలాగా రెండు అలవాటు లేదు అనుకుంటే వాటర్ తాగి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఛాయ్ గురించి కాబట్టి ఒక ఛాయ్ మీద పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ మృగరాజు.
2: నాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగడా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.

కేఫుల్ లో దాబాలో ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాళ్ళల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి?

సో మన మెగా స్టార్ గారి గొంతులోనే వినిపించిన పాట ఫ్రమ్ ద మూవీ మృగరాజు. సో మీరు కూడా చాయ్ని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఐ నో కొందరికి అంటే చాలా మందికి టీ అలవాటున్న వాళ్ళకి నిజంగానే ఈవినింగ్ అయితే సపోజ్ టీ పడలేదనుకోండి ఒక హెడ్ఏక్ వచ్చేస్తూ ఉంటది అనమాట. సో బెటర్ బీ రిఫ్రెష్డ్ విత్ వాట్ ఎవర్ ద బెవరేజ్ దట్ యు వాంట్ డ్రింక్, బట్ బీ కాన్షియస్ ఆల్సో అదనమాట. ఓకే, మనమైతే కమర్షియల్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి చటుకున ఒక ప్రకటన అయితే వినేసి మనము పాటలోకి అయితే వెళ్ళిపోదాం. సో టీ ప్యాడ్ బతుకమ్మ, సో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ది తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలిస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆన్ సాటర్డే అక్టోబర్ 17 ఫ్రమ్ నూన్ టు మిడ్ నైట్ ఎట్ కొమరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ హియర్స్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ జాయినా చేయండి. సో గుర్తుంది కదా అక్టోబర్ 17th రోజున కొమరికా సెంటర్, ఫ్రిస్కోలో. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చిద్దాం. ఈ పాట తర్వాత ఐ థింక్ విల్ గోయింగ్ టు ద బ్రేక్ అండ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఒక గేమ్ తో. మరి ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆర్యా. ఎంజాయ్ ద సాంగ్.

0: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
2: ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ పాటిక్లీ ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చ కబాబ్ అరటి.
7: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
8: నేను మీ చంద్రబోసిన్, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: Buying a home in India is now easier and hassle-free. Kripravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. మీరు వింటున్నారు ఆర్జే వాసవి టిల్ 7 PM. మరి మనమైతే జోష్ఫుల్ గా ఇవాళ మాట్లాడుకుంటున్నాం ఒక టాపిక్ గురించి. ఒకవేళ దేవుడు వరం అందిస్తే, అంటే పాట కాదు, ఒకవేళ సపోజ్ మీకు దేవుడు ఒక వరం ఇచ్చాడు అనుకుందాం, సో వాట్ వుడ్ బి దట్ వన్ విష్ దట్ యూ విల్ ఆస్క్ ఫర్. సో అది మనం షేర్ చేసుకుంటున్నాం అనమాట. మరి నాకైతే ఆఫ్ ఏ కాల్స్ వస్తున్నాయి, హర్ష గారు చెప్పారు ఆన్ ఎ సీరియస్ నోట్ అయితే అసలు ఏ దేశంలో కూడా న్యూక్లియర్ అనేది ఉండకూడదు, అసలు మొత్తం అన్ని తీసేయాలి, అప్పుడు ఒక మంచి పని జరుగుతుంది అందరికీ అన్నారు. అది ఆన్ ఫన్నీ నోట్ వచ్చేసి ఆయనకి మిరపకాయ బజ్జీలు అవి కావాలంట. పాపం ఎంత చిన్న కోరిక కదా. మీరు వచ్చి పెడితే, మీరు వస్తే ఇక్కడ డాలస్ లో బోల్డ్ ఉంటాయండి మీకు నచ్చినట్టుగా మిరపకాయ బజ్జీలు. పాపం మీకు లండన్ లో దొరకట్లేదేమో, కానీ డాలస్ లో అయితే మీకు బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ పాసిబుల్ డూ కమ్ టు డాలస్, దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ మిరపకాయ బజ్జీ వాట్ ఎవర్ యూ వాంట్. అది అంటే ఇప్పుడు ఆ కోరిక తీరడం కోసం నేను డాలస్ వరకు రావాలా అని ఆయన అనుకుంటారేమో, బట్ కోరిక తీరాలంటే తప్పదుగా ఏదో ఒకటి చేయాలి. అది మరి మీరు కూడా మీ విష్ ఏంటి, ఒకవేళ మీరు కోరుకోవాలి, ఐ మీన్ మీరు షేర్ చేయాలి అనుకుంటే నేను తీర్చనులేండి. సో నన్ను కోరుకున్నా కూడా ఏం ఫలితం లేదు, కాబట్టి మీరు షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గజనీ కదా. అండ్ ఈ మూవీలో మీ అందరికి తెలిసినట్టుగా మన సూర్య అండ్ అసిన్ నటించారు. ఈ మధ్యలో అంటే రీసెంట్ గా సూర్య అండ్ జ్యోతిక గారిది 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ పిక్చర్స్ కానివ్వండి, స్మాల్ గ్లిమ్స్ కానివ్వండి చాలా వైరల్ అవుతున్నాయి కదా ఇన్స్టాలో వాటిలో. సో వెన్ సూర్య గారు నించొని ఉంటారు అంటే అది ఐ థింక్ చర్చ్ బ్యాక్ డ్రాప్ లో జరిగింది అనుకుంటా ఫోటోషూట్ అండ్ మేబీ వాట్ ఎవర్ ద సెలబ్రేషన్స్. అప్పుడు జ్యోతిక వాళ్ళ సన్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. దట్ లుక్ ఇన్ సూర్యాస్ ఐస్ వెన్ హీ వాజ్ లుకింగ్ అట్ జ్యోతిక, ఓ మై గాడ్, అది కదా ఏ వైఫ్ కన్నా వాళ్ళ హస్బెండ్ నుండి ప్రేమ అలా ఉండాలి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికే వస్తుంది, నాకైతే వచ్చింది. సో అది చూడగానే వా, 20 ఇయర్స్ ఆఫ్ లవ్ అయినా కూడా, మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ బట్ స్టిల్ యాజ్ ఇఫ్ హీ వాజ్ లుకింగ్ అట్ హర్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ హర్, ఇట్ వాజ్ దర్ ఫస్ట్ మ్యారేజ్ డే. అంటే మ్యారేజ్ రోజున ఎలా ఎంత అపురూపంగా చూస్తారో అలా చూసారనమాట. వావ్, రియల్లీ గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఉండాలి లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా, జాయ్ఫుల్ గా అండ్ లాట్స్ ఆఫ్ లవ్ తో ఉండాలి అని నేనైతే కోరుకున్నా, బికాస్ దే ఆర్ మోస్ట్ అడోరబుల్ కపుల్ దట్ ఐ ఎవర్ యునో ఎంజాయ్ దేర్ వీడియోస్ అండ్ ఆల్. సో యెస్, సూర్య ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్ అండ్ యాజ్ ఎ హస్బెండ్. సో జ్యోతిక గారు సో లక్కీ దట్ he got Jyotika and vice versa same. Surya also so lucky that he has Jyotika. So both are made for each other. Some people anpistadu kada ante edanna chudagane wow, yes, these are the perfect couple, they are the made for each other ani. So this is one kind of couple that I actually adore a lot. Okay, too much of maatlaipoyya kabatti meer oka

వేళ మీరు మాటలు చెప్పాలి, ఒకవేళ దేవుడు కనిపిస్తే ఏ మీరు మీరే విషయం అడుగుతారు, ఏ కోరిక అడుగుతారు నాతో షేర్ చేయాలనుకుంటే కాల్ చేసేయండి 9726361966.

ఇదే మూవీ తెలుసా? గుర్తుందా ఎవరికైనా? నేనైతే చెప్పను, ఒకరు గుర్తొస్తే కాల్ చేయండి. ఇందులో నటించింది అయితే వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు. అది పెద్ద క్లూ కదా. మరి అదే మూవీ తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ మీకు ఒక వరం వస్తే, ఒక బూన్ వస్తే అదేంటి, ఏం కోరుకుంటారు మాతో షేర్ చేయండి. 9726361966. అండ్ మీకు ఒకవేళ సొంత ఇంటి కళ ఇండియాలో ఉంటే కనుక గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో అయితే వచ్చేస్తుంది. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూసుకుంటున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి, వేరు వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్ అలాగే ఎన్నో ఉంటాయి కదా. సో నియోపోలిస్ లో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవల్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. సో గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఎట్ హైత్ రెసిడెన్సీ ఫ్రిస్కో ఇన్ డాలస్ ఆన్ అక్టోబర్ 10th and 11th. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గో ఫర్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. అదనమాట సంగతి. ఇప్పుడు ఇంకొక మంచి పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మన్మధుడు. అంటే అఫ్కోర్స్ నాగార్జున గారు అందరికీ మన్మధుడేలేండి. ఆ మూవీలోంచి ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North North Holland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Tick, tick, Radio Surabhi time check. Studio lo time, 6 p.m.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. మీ వింటున్నారు మీ ఆర్జే వాసవి. మీరు విన్నారు మన రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనం చివరి గంటలోకి వచ్చేసాము అంటే ఇట్స్ అ గేమ్ టైమ్. మరి ఇవాళ గేమ్ ఏంటి అంటే తెలుగులో ఒక పదం అంటే చాలా తీయగా ఉన్నా కూడా ఒకవేళ మిర్చి తింటే ఎలా ఉంటుంది కార్ కదా, అంటే తీయగా ఉండేవాళ్ళు స్వీట్ పర్సన్స్ అన్న మీనింగ్. ఏదో తెలుగులో చెప్పడానికి ట్రై చేసా గానీ లేదు. ఒక స్వీట్ పర్సన్ సపోజ్ ఏదైనా కారం తిన్నారనుకోండి ఎలా ఉంటుంది, కారంగా ఉంటుంది కదా. సో అదే కారం వచ్చే వర్డ్ తో మనం ఇవాళ ఒక గేమ్ ఆడదాం అన్నమాట. సో ప్రతి ఆన్సర్ లో కారం అనేది కామన్. ఓకే, సో మీకు ఆల్రెడీ హాఫ్ ఆన్సర్ ఇచ్చేస్తున్నా, చూసారా నేను ఎంత మంచిదన్నో. ఒకే పదం అందులో సగం ఆల్రెడీ కారం ఉంటుంది అని చెప్పేసాము, సో మేము మిగతా సగం ఫిల్ చేయాలి, అంతే, వెరీ సింపుల్. సో నేను అడిగే క్వశ్చన్స్ కి ప్రతి దాంట్లో ఆన్సర్ కారం ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. సో నేను చాలా తీసుకొచ్చా కాబట్టి 2-2 questions పర్ రౌండ్ అడుగుతా. ఓకే, సో ప్రతి పాట ముందు 2 questions. సో 2 కారాలు వస్తాయి, ఆ కారాలు ఏంటో మీరు చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్ కి ఒకటి చెప్పుకుందాం. సపోజ్ ఆడవాళ్ళకి ఇష్టమున్న కారం ఏంటి, అలంకారం అలాంటిదన్నమాట. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నేను అసలు క్వశ్చన్ లోకి వెళ్తా. సో హాస్యంతో చేసే కారం ఏంటి, హాస్యంతో చేసే కారం ఏంటి అదొకటి, పిలిచి గౌరవించే కారం ఏంటి. సో ఈ 2 కారాలు ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. హాస్యంతో చేసే కారం, పిలిచి గౌరవించే కారం, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఇప్పుడు ఇంకొక పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ అలవైకుంఠపురంలో. ఎంజాయ్.

ఈ నత దోసన ఇక్కడ ఎవడ బాధలు గాడేళ్ళు ఇరికరాయి రాసుకోండి మార్తెట్టి పాడండి.

0: ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హర్ష గారు చెప్పండి. నమస్కారం కాదు, పిలిచి గౌరవించే కారం సత్కారం అండి. సత్కారం, హాస్యంతో చేసే కారం తెలుసా?
1: నేను చెప్పాను ఇందాక,
0: మళ్ళీ ఒకసారి చెప్తారా?
1: అది ఆహాకారంలో అనిపించింది నాకు కూడా.
0: హాహాకారం అంటే వేరే మీనింగ్ అండి. భయంతో చేసే కారం హాహాకారం. హాహా అన్నంత మాత్రాన అది హాహాకారం అయిపోదు.
1: కారం తిన్నాగానే హాహాకారాలు చేస్తారండి.
0: హాస్యంతో చేసే కారం చమత్కారం. ఓకే, యా థ్యాంక్స్ అండి, గుడ్ ట్రై. బాయ్ అండి. ఓకే, అదనమాట. సో హాహాకారం అన్నారు, హాహాకారం కాదు. హాహాకారం అంటే భయంతో చేసే కారాన్ని హాహాకారం అంటారు. ఓకే, ఇప్పుడు ఈజీగా ఇస్తా రెండు. ఓకే, చీకటిలో కారం అంటే చీకట్లో ఉంటే కనుక దాన్ని ఏమంటారు, ఆ కారం ఏంటి? చీకట్లో కారం, అలాగే ఎదిరించే కారం. ఈ రెండిటికి వర్డ్స్ ఏంటో తెలిస్తే, రెండిటికి అఫ్ కోర్స్ కారంతోనే ఎండ్ అవుతాయి కాబట్టి యు నో దాట్. సో చీకటిలో కారం అండ్ ఎదిరించే కారం అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఏమేమి ఆన్సర్లు విందామో చూద్దాం. ఇందాకైతే నాకు కొన్ని ఫన్నీ ఆన్సర్స్ వచ్చాయి, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. సో కీప్ దెమ్ కమింగ్, ప్లీజ్ డూ కాల్ ఇఫ్ యు నో ద ఆన్సర్స్.

0: Actually, I'm enjoying your conversation. Let me take you on a part. I
1: Oh, no, please. I'm hanging up.
0: Ayyo. Okay.
1: Then you bye.
0: Yeah. Okay. Avadu chala paapam siggupaddaru. Siggutho koodina gauravamto koodina bhayamto. Ala Madhavi gare anukuntunna nenu. But I'm loving the conversations abba. Asalu different karalu vastunnayi. Asalu maavulaga ledu. Okataithe కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్ గా మా అనూహ్య రెండు కరెక్ట్ చెప్పేసింది. సో షీ ప్రూవ్డ్ దట్ షీఈ్ అ టాలెంటెడ్ ఆర్జే. సో మా అనూహ్య అయితే కరెక్ట్ చెప్పేసింది. నేను అడిగిన క్వశ్చన్, చీకటిలో కారం, ఐ మీన్ చీకటిలో ఉంటే దాన్ని ఏమంటారు, ఆ కారం ఏంటి, ఎదిరించే కారం. సో చెప్పేనా, అందరూ చీకటిలో కారం ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. అంధకారం, అంధాధూర్ అనే ఒక సినిమా కూడా వచ్చింది హిందీది. సో అంధకారం చీకటిలో ఉండే కారం, ఎదిరించే కారం ధిక్కారం, ధిక్కారం అదనమాట. చూసారా, ఇవాళ మీకు నేను ఎంత ఉపకారం చేస్తున్నాను ఇన్ని కారాల గురించి చెప్పి. అరే, అదో క్యాన్సర్ యాక్చువల్లీ, కానీ వచ్చేసింది నా కళ. ఓకే, నెక్స్ట్ క్లూస్. రూపంతో వచ్చే కారం ఏంటి, రూపంతో వచ్చే కారం ఏంటి, అండ్ ఇంకొకటి పగ తీర్చుకునే కారం ఏంటి. పగ తీర్చునే కారం, రూపంతో వచ్చే కారం, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి. మీ చేయాల్సిన నెంబర్ 9726361966. నేను మాత్రం మీ ఆన్సర్స్ అన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను. కీప్ దెమ్ కమింగ్. మీకు ఏదనిపించినా చెప్పొచ్చు, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. సో కరెక్టే అవ్వాలి, అదే అలా ఏం లేదు. సో జస్ట్ ట్రై యువర్ బెస్ట్. బై.

ఓకే, మరి నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి, కానీ ప్రతీకారం అందరూ కరెక్ట్ గా చెప్పారబ్బా. అసలు ఎంత మంది పగతో రగిలిపోతున్నారా అని అర్థమైంది నాకు. ప్రతీకారం మొత్తం అందరూ కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఎవరెవరు? రాఘవ్ గారు, శృతి గారు, లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు, వెంకట్ గారు. అవుట్ ఆఫ్ ఆల్ ది సిక్స్ పీపుల్ లక్ష్మి గారు, మహేష్ గారు ఇద్దరే రెండు కరెక్ట్ గా చెప్పారు. మిగతా వాళ్ళందరూ ప్రతీకారం కరెక్ట్ గా చెప్పేశారు. సో రూపంతో వచ్చే కారం ఆ కారం, అది రూపురేఖలు కూడా ఉన్నాయి అని కూడా చెప్పా. గానీ అఫ్ కోర్స్ ఆ స్పెక్ ఆఫ్ ది మూమెంట్ లో తట్టదులేండి. ఇప్పుడైతే మనం పాటలోకి వెళ్ళిపోదాం. పాట తర్వాత బ్రేక్ వస్తుంది. విల్ టాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఎంజాయ్ ది సాంగ్.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్
1: 848-244-0212. ఒకటే పంటి నొప్పిరా, ఇండియా కెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meek marintu cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
10: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
14: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
13: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్టి పనీర్ టిక్కా, చమిక పరోటా.
14: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
13: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
15: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

ఓకే వెల్కమ్ బ్యాక్. సో అదనమాట సంగతి, ఇందాక అడిగిన క్వశ్చన్ కి నేనైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందని అనుకున్నా. ఆకారం, రూపంతో వచ్చే కారం ఏంటి అని అడిగా, ఆకారం అండ్ తగ తీర్చుకునే కారం ప్రతికారం, అదైతే వచ్చేసింది మనకి. మరి ఇప్పుడు ఇంకో 2 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తా. అదేంటి అంటే సమస్యలు, సమస్యలకు కారం అంటే సమస్యలకు ఇది చేస్తే సమస్యలు తగ్గుతాయి అనుకోవడానికి. ఓకే, నేను ఎందుకంటే దానికి సపోజ్ ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో సమస్యలకు కారం అదేంటి. ఇంకొకటి ఒప్పుకునే కారం, ఏదన్నా అడిగితే మనం ఒప్పుకున్నాం అనుకోండి దాన్ని ఏమంటారు. ఈ రెండింటికి ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఒప్పుకునే కారం, సమస్యలకు కారం తెలిస్తే కాల్ చేసేయండి.

ఓకే, మరి నాకైతే అందరూ కరెక్ట్గా చేశారు ఆన్సర్. మేబీ ఒకటి రెండు అంటే ఒకరిద్దరు మాత్రం ఒక ఆన్సర్ చెప్పగలిగారు. బట్ శిరీష గారు, పవన్ గారు, యాక్చువల్లీ శిరీష గారు మా శిరీషని, మా అజయ్ శిరీష కాలేజ్ గారికి చెప్పేసింది, పవన్ గారు, హర్ష గారు, రమ్య గారు, సుగాత్రి గారు అండ్ రాము గారు. సో ఇంతకి ఆన్సర్స్ ఏంటి అంటే, సమస్యలకు కారం పరిష్కారం, ఒప్పుకునే కారం అంగీకారం. సో నేను కూడా మీ ఆన్సర్స్ తో అంగీకరిస్తున్నాను. అబ్సల్యూట్లీ రైట్. మరి గేమ్ చాలా రసవత్తరంగా సాగుతుంది కాబట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ అడగబడితే అన్ని క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాం. ఓకే, వేలాకోలంతో చేసే కారం, వేలాకోలంతో చేసే కారం, మొదలు పెట్టే కారం, ఈ రెండింటికి ఆన్సర్ ఏంటో తెలిస్తే కాల్ చేయండి. వేలాకోలంతో చేసే కారం, మొదలు పెట్టే కారం, ఏదైనా పనిని మొదలు పెట్టామనుకోండి దాన్ని ఏమంటారు, ఆ కారం ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఎనీ రీసెంట్ సాంగ్ అన్నారు కాబట్టి రమ్య గారు మీకోసం నేను బటర్ఫ్లై సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ విశ్వనాథ్ ఆన్సర్స్.

0: ఓకే, మరి నాకైతే శైలజ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఒకటి వెటకారం, అంటే వేలకాలంలో చేసే కారం వెటకారం, మొదలు పెట్టే కారం శ్రీకారం. అపారెంట్లీ నాకు ఒకటే కాల్ వచ్చింది టు మై సర్ప్రైజ్. సో అందరూ పాప మలసిపోయి ఉంటారు. ఓకే, చివరిగా ఐ థింక్ లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ టుడే, ఎందుకంటే మా సుష్మ ఆల్రెడీ ఇక్కడ ఉంది. నేను ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు హాట్ సీట్ ని అలా మిమ్మల్ని మీతో ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని నాన్ స్టాప్ ఫైన్ లో ముంచెత్తేయడానికి తను రెడీగా ఉందన్నమాట. సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తా. సో వద్దని తిప్పికొట్టే కారం ని ఏమంటారు? వద్దని తిప్పికొట్టే కారం, ఏనుగులు చేసే కారం, ఎలిఫెంట్స్ ఏనుగులు చేసే కారం. ఈ రెండు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.
1: ఇప్పుడు దాకా ఉడికా, అప్పుడే ఐస్ అయిపోయావు ఏంటి?

0: ఓకే, మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. చక్రవర్తి గారు, శివకుమార్ గారు, శైలజ గారు, సుగాత్రి గారు అండ్ హర్ష గారు ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఏనుగులు చేసే కారం ఘీంకారం, వద్దని తిప్పికొట్టే కారం తిరస్కారం. కొందరు తిరస్కారం చెప్పలేకపోయారు, కొందరు ఘీంకారం చెప్పలేకపోయారు, బట్ కొందరైతే అన్ని చెప్పారు, రెండు చెప్పారనమాట. వెల్, దాట్ వాజ్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. హోప్ యూ ఆల్సో డిడ్ ఎంజాయ్ ది షో. మరి నా తర్వాత ఇప్పుడు సుష్మా మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తడానికి వచ్చేసింది. హే సుష్మా, హౌ ఆర్ యూ?
1: హలో, గుడ్ గుడ్.
0: సో రెడీయా నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి?
1: యా, సూపర్ రెడీ. ఈ రోజు కొంచెం ఎక్సైటింగ్ గా అట్లా హైలో ఉన్నాను.
0: మరి ఎవరితో ఉన్నావు ఇక్కడ?
1: అది
0: డబ్బా అంటారు కదా,
1: మనకి మనం కొట్టుకోకపోతే పక్కన వాళ్ళు కొట్టరు కదా, సో కొట్టుకుందాం.
0: ఎవరి డప్పు వాడే
1: కొట్టుకోవాలి.
0: రైట్ గైస్, సో ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా ఆంటీ తిరిగి నవ్విస్తారు. అంతే కదా సుష్మా?
1: అంతే అంతే, దీనికోసం వెయిట్ చేస్తున్నాయి.
0: మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తా. అంత విల్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సిర్బి, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు మిస్ ద వండర్ఫుల్ షో బై సుష్మా, నాన్ స్టాప్ ఫన్ విత్ సుష్మా. ఆల్రైట్, ఐ యామ్ ఎండింగ్ దిస్ షో విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్. ఎంజాయ్ ది సాంగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ ది సాంగ్. బై.